0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 ఎఫ్ఎం మెగాహర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శుభోదయం. వందే మాతరం.
1: వందే

ఆకాశవాణి వివిధ భారతి క్షేత్రదర్శిని అర్చన కార్యక్రమంలో ఉన్నాం మనం. లక్ష్మీవారం గురువారంగా ఇవాల్టి రోజుని గురుచరిత్ర పారాయణకి, గురుహితబోధకి, అలాగే గురుభక్తికి ఎంతో పేరు సంతరించుకున్నటువంటి రోజు. అంతేకాదు సాయిబాబాకి ఎంతో అమితమైన ఈ ముఖ్యమైన రోజుని ప్రతి వారం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు భక్తికి కొలమానంగా ఎన్నో సాయి సేవలు చేస్తూ, అలాగే జీవితంలో శ్రద్ధ సభూరి అనేటువంటి రెండు మార్గాలను ఎంచుకుని దానివైపు ప్రయాణం చేసేటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి రోజు. అలాగే ఈనాటి క్షేత్ర దర్శనిలో మనం సాయి మందిరం గురించి మాట్లాడుకోబోతున్నాము.

క్షేత్రదర్శినిలో ఈనాటి అర్చన భక్తిగీతాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందినటువంటి సాయి ధ్యాన మందిరం గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. సాయిబాబా కోసం చేయించినటువంటి ఒక చెక్క పల్లకి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. కారణం, పల్లకి సేవ చేయడానికి అక్కడ చేరుకునేటువంటి ఎంతోమంది భక్తులు ఆ పల్లకి సేవను చేయడానికి, చూడడానికి, చూసి ధరించడానికి ఎంతో ఇష్టపడతారట. మన భక్తికి సేవే మార్గం, సేవ చేస్తేనే భక్తి మార్గంలో నడిచినట్టు అని నమ్మేటువంటి సాయిబాబా భక్తులు ఎప్పటికప్పుడు ఆ ధ్యాన మందిరానికి చేరుకుని వారికి ఉన్నటువంటి కొంత సమయాన్నైనా ఆ పల్లకి సేవకు కేటాయించాలని ఎంతో ఇష్టపడతారట. ధ్యాన మందిరంలో చేసేటువంటి ఈ పల్లకి సేవతో పాటు అభిషేకాలు, భజనలు వీటన్నింటికీ భక్తులు మనఃపూర్వకంగా ప్రథమంగా నిలబడి జరిపించడం ఇక్కడ ఆనవాయితీ.

భక్తి తన్మయత్వంలో ఓలలాడే ప్రతి భక్తుడికి సాయిబాబా ముక్తి మార్గమే ధ్యేయంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. చేసిన తప్పుల్ని క్షమించమని, అంతే భక్తిగా ఉంటామని, అలాగే వారి సేవలో ఏ కల్మషము ఉండబోదు అని సాయిబాబా ముందు ప్రతిజ్ఞ పూనుతారు. వాళ్ళెంచుకున్న మార్గంలో దివ్యంగా కొనసాగుతూ ఉంటారు. మచిలీపట్నానికి చెందిన సాయి ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఇటువంటి దర్శనాలు, ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయట. మనసు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పరిస్థితుల్లో అదుపు తప్పడమో తప్పు చేయడమో మనిషి సహజంగా చేసేటువంటి పని. కానీ దానిని తప్పుగా భావించి అందులో నుంచి కొత్త జీవితాన్ని వెతుక్కొని మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో ప్రయాణించడమే మానవ జన్మ యొక్క పరిపూర్ణమైన లక్షణం. ఈ తత్వంతోనే ఇక్కడ భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శనాలతో పాటుగా సాయి ముందు ప్రతినబూనడం ఒక ఆనవాయితీయట.

అర్చన భక్తి గీతాల కార్యక్రమం వింటున్నారు. ఈనాటి క్షేత్ర దర్శనలో మచిలీపట్నంలో ఉన్నటువంటి సాయి ధ్యాన మందిరం గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఉదయం 5 గంటలకి మొదలైన అర్చన హారతి అభిషేక కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు అలా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి 3-4 గంటలకు చేసేటువంటి హారతి ఇక్కడ చాలా చాలా ముఖ్యమైంది. హారతిలో బాబాని స్తుతిస్తూ ఆయన చరిత్ర పారాయణం చేసేవాళ్లు, అలాగే ఆ చరిత్ర తర్వాత ఈ మంగళహారతి కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. ఈ ఆలయంలో షిరిడీ బాబాని గురువుగా భావిస్తారు. బాబాయే గురువు, బాబాయే సన్మార్గాన్ని చూపేటువంటి గురువు అని భావించి ప్రతి నిర్ణయాన్ని అక్కడికి వెళ్లి తీసుకోవడం కూడా అక్కడి భక్తుల రోజువారి అలవాట్లలో ఒకటట. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది సరి అయినదా కాదా అని ఎంచుకునేందుకు సాయి ధ్యాన మందిరమే వారికి ముఖ్యమైన మందిరంగా, అది మాత్రమే వారి జీవన కైవల్యంగా అనిపిస్తుందట. ఎంతోమంది భక్తులు సన్మార్గంలో నడవడానికి బాబా చూపిన మార్గం అంత దృఢమైనది. మరి

చక్కని భక్తిగీతం విన్నారు కదా, బాబా పాదములు పట్టుకోవడంతో అది మన జీవితంలో ముఖ్యమైన మార్గంగా మారిపోతుంది. అదే అసలైన మార్గం. అందులోనూ ముఖ్యంగా సాయి సచ్చరిత్ర పారాయణం కూడా. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, మనసులో ప్రేమ, మాటల్లో మంచితనం, మనం చేసేటువంటి చేతులతో చేసేటువంటి సేవలో మనం ఎదుటివారికిచ్చేటువంటి మర్యాద, మనఃపూర్వం, గౌరవం, ఇవన్నీ ఉంటాయి. బాబా బోధనలో ప్రధానమైన సందేశాలు ఇవే: మానవ సేవ, దయ, విశ్వాసం, సహవాసం, సహనం, సోదరభావం. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే సాయితత్వం అలవడుతుంది, అలవాటవుతుంది. కష్టకాలంలోనూ నమ్మకం కోల్పోకుండా ఓర్పుతో ముందుకు సాగాలని ఆయన సందేశం. ఇదే మన అందరం ప్రతిరోజు జీవితంలో పాటించవలసినటువంటి ముఖ్య ఉద్దేశంగా ఉండాలి.

సాయి ధ్యాన మందిరంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరొకటి ధ్వని. బాబా మందిరం అంటేనే ధ్వనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అహంకారానికి, ఆత్మజ్ఞానానికి ప్రతీకిది. జీవిత సత్యం చెప్పే మార్గంలో ఇది ఒకటి. ఇక్కడ ధ్యాన మార్గ మందిరంలో ఈ ధ్వని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని సంతరించుకుంది. అక్కడ ధునిలో భక్తులు ఆత్మజ్ఞానానికై విడిచే ప్రతి కొబ్బరి ముడుపు, వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని అక్కడికి వదిలేస్తున్నారు.

అని చెప్పేటువంటి ప్రతీకగా భావిస్తారు. అహంకారం వీడిన నాడు మనకి కనిపించేది మన ఆత్మ సాక్షాత్కారం, సాయి నడిపిన మార్గం, సాయి చూపిన మార్గం. ఇది ఈనాటి అర్చన క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. ఇప్పుడు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక వింటారు. ఇది 8వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మనం ఈరోజు అద్భుతమైనటువంటి ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో శాంతి పర్వంలో కృష్ణుని యొక్క ఆజ్ఞగా ధర్మజునికి కొన్ని మంచి సలహాలు ఇమ్మని రాజనీతి విషయాలు చెప్పమన్నట్లుగా చెప్పిన అటువంటి ఆజ్ఞకు భీష్ముడు ఏ విధంగా ధర్మజునికి అంపశయ్య పైన ఉన్నా కూడా చివరి రోజుల్లో ఎటువంటి విషయాలు చెబుతున్నాడో, ఇంతవరకు మనం 7 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాం. ఈరోజు 8వ ప్రశ్నగా ధర్మజుడు ఏం అడిగారు, దానికి సమాధానంగా భీష్ముల వారు ఎలాంటి సమాధానం చెప్పారో ఈ 8వ భాగంలో ప్రశ్నోత్తరంగా ఇలా తెలుసుకుంటున్నాం. ధర్మజుడు వారు భీష్ముల్ని చూసి, ఓ పితామహ, రాజు అయినవాడు ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే ప్రభుత్వ అధిపతులకు మేలు జరుగుతుంది, నిర్ణయం తీసుకోవలసిన కష్టం కాదు, కానీ ఈ అమలు పరచటములో తటపటాయించవలసి వస్తుంది కదా, అనేక ఇక్కట్లు వస్తుంటాయి, ముందు వెనుకలు ఉంటాయి, దయచేసి తగిన ఆలోచన నాకు సెలవివ్వండి అని ప్రార్థించారు ధర్మజుల వారు భీష్ముణ్ణి. అప్పుడు భీష్ముల వారు ఇలా అంటున్నారు, ఓ ధర్మనందన, ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన వాడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఎలా ఉండాలో చెబుతాను విను. ముఖ్యంగా ఒక ఒంటెను గూర్చిన ఉపాఖ్యానం ఒకటి ఉంది, ఒక కథ. ఆ ఒంటెలాగా మాత్రం నీవు చెయ్యవద్దు. కృతయుగం నాట మాటిది. అప్పుడు ఒక పెద్ద ఒంట ఉండేది, దానికి గత జన్మ స్మరణకు కూడా ఉండేది. కఠోర నియమాలను పాటిస్తూ ఆ ఒంట తపస్సు ఆరంభించింది. తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం అడగమున్నాడు. అప్పుడు ఆ ఒంట వరం అడిగింది, హే భగవాన్, మెడ 100 యోజనాల పొడుగు అయ్యేట్లు వరం ఇవ్వండి, నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు నా మెడను పొడిగించి 100 యోజనాల దూరం దాకా ఉన్న వస్తువులను గ్రహింపగల శక్తి కలుగుతుంది, దానివల్ల ఏమో అన్నట్టుగా సరే ఆ మాట వినగానే బ్రహ్మగారు తదాస్తు అన్నాడు. బ్రహ్మగారు ఒంట అడవిలోనికి వెళ్ళింది. పొడవైన మెడ చాపటంతో ఎంతో దూరాన ఉన్న వస్తువైనా గ్రహింపగలుగుతున్నది, ఎక్కడికి పోనక్కర్లేదు, కాలు కదపనక్కర్లేదు, అంతా తన సమీపానికి వస్తున్నది. ఇంకేం కావాలి ఒంటెకు? అల్పుడైన వాడు అధికారానికి వచ్చినట్లయింది, అన్నీ తన చేతిలోనే ఉంటాయన్న ధీమాతో ఉంటాడు కదా అలాంటి వాడు. ఒకనాడు ఒంట 100 యోజనాల దూరానికి మెడను చాచి అటూ ఇటూ త్రిప్పుతూ మేత మేయసాగింది. మెడ

0: తన మెడను ఒక గుహలోనికి ప్రవేశింపజేసింది. కాసేపట్లో పెనుగాలులతో పాటు తుఫాను కూడా వచ్చింది. వర్షము కొండపోతగా కురిసింది. అడవి జలమైపోయింది. వర్షము మొదలు కావటంతో ఆకలికి నకలాకలాడుతున్న ఒక తోడేలు తన భార్యతో ఆ గుహలోనికి దూరింది. ఎటు చూసినా నీళ్లు, చలికి ఒళ్ళంతా గజగజలాడిపోతున్నది. అది మాంసజీవి. అటూ ఇటూ చూసింది, వంట మెడ దొరికింది. వెంటనే కొరుక్కొని తినటం మొదలుపెట్టింది. ఒంటెకు తన మెడను కొరుక్కొని తింటున్నట్లు అర్థమైంది. బాధకు ఓర్చుకోలేకపోయింది. తటాలున మెడను వెనక్కు లాక్కుందామని ప్రయత్నించింది. అందుకోసం మెడను పైకి క్రిందికి ఆడించటం మొదలుపెట్టింది. ఈలోగా తోడేలు భార్య చక్కగా మెడను కొరికి భక్షించేశాయి. వంట చచ్చిపోయింది. వర్షము ఆగిపోయింది. గాలి తగ్గింది. తోడేలు తన దారిన వెళ్ళిపోయింది. చూసారా, వంట జాప్యానికి ఇది ఫలితం. జాప్యం ఎందుకైంది? వంట మూర్ఖత్వమే దానికి కారణం. లేకపోతే కోరుకోవలసిన వరం ఇదే. ఇంత పొడుగానే మురిసిపోయిందే కానీ ఆ మెడను ముందుకు దాచినందువల్ల ఏర్పడే దుష్పరిమాణాలు ఏమిటో గ్రహించలేకపోయింది వంట. కాబట్టి జాగ్రత్త, రాజైనటువంటి వాడు ఓ ధర్మజా అంటూ భీష్ముడు అంటున్నారు చివరిలో. అధికారం ఉన్నవారు అధికారం అనే మెడను ముందుకు పొడిగించుకుంటూ పోగలమన్న ధీమాలో ఉన్నాడంటే దెబ్బతింటారు. సుమా, కాస్త బుద్ధిని ఉపయోగించాలి. బాహుబలం ఉంది కదా అని మురిసిపోకూడదు. చేతులు ఎత్తించి పనులు చేయవచ్చునని అనుకోరాదు. బాహుబలం మధ్యమం, కాళీబలంతో చేసే పనులు అధమం, బుద్ధిబలంతో చేసే పనులే ఉత్తమమైంది. ధర్మరాజా వింటున్నావు కదా, కార్యదక్షతకు బుద్ధిబలమే అవసరం, విజయానికి బుద్ధిబలమే కారణం అని తన సహచర మంత్రబలాన్ని సంపాదించాలి, తన అనుచరుల అంగబలాన్ని సమకూర్చుకోవాలి. అటువంటి వాడికే అర్ధబలం కూడా తోడవుతుంది. అద్భుతంగా భీష్ముల వారు ధర్మరాజుకు రాజనీతి విషయాలు చెప్పినటువంటి ఈరోజు ఈ 8వ ప్రశ్నోత్తరాన్ని అద్భుతంగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 8వ భాగాన్ని విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంత పొద్దు పొద్దున్నే మీకోసం ఒక మంచి మెలడీ పాట వినిపించబోతోంది కీర్తి. అది రిధమ్ సినిమాలో నుండి ఉన్ని కృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. స్టే ట్యూన్డ్. గాలి నా వాకిటకొచ్చే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు. వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డిఏడికి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం

0: గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓంప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట్ర అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని

0: అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు కెరియర్ గైడెన్స్ అనే అంశం మీద కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమేతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి. విద్య దారిని చూపిస్తుంది, నైపుణ్యం గమ్యాన్ని చేరుస్తుందన్నారు పెద్దలు. మరి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మీద, భవితం మీద ఉండే కంగారు, భయం అంతా ఇంత కాదు. అలాంటప్పుడే కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎంతోమంది నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఎవరికి నచ్చిన రంగంలో వారు రాణించాలంటే ఆ రంగం మీద ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటారు. ఇవాల్టి పరిస్థితుల్లో 10వ తరగతి అవగానే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వివరాలు మనకి వివరించడానికి కంపెనీ సెక్రటరీగా 25 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కెరీర్ గైడెన్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహ్లాదరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్ గానో ఇంజనీర్ గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు. దాన్ని పిల్లలకు అవగాహన లేకపోవటం, వారికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే ఏదన్నా అనేదాకా 10th క్లాస్ పాస్ కావడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. దాంట్లో 1st క్లాస్ వస్తే ఇంకా చాలా లక్ష్యం. అప్పుడు ఆ పిల్లగాడు స్టార్ట్ చేసేవాడు, నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంపీసీ, బీపీసీ, ఆర్సీఈసీ అని. కానీ కాలక్రమేణా జనరేషన్, ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్ తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని చూసి వారికి వదిలేయాలి. ఫస్ట్ మీకు ఒక కళ ఉండొచ్చు డాక్టర్ కావాలని, కానీ ఆ కళ మీరు కాలేదని చెప్పేసి మీ పిల్లల మీద రుద్దాలని చెప్పేసి ఉండడం కరెక్ట్ కాదని. పోనీ అలా రుద్దినా కూడా, అలాంటి వారు వచ్చినా కూడా దాని వీరికి ఇవాళ రేపు ఉన్న వాళ్ళ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తోటి ఆసక్తి లేకపోతే చదవలేరు. కాబట్టి ఏ రంగంలో అయినా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేవండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు మనం మార్చుకోవటం పెద్దలుగా మన యొక్క విధి. కాబట్టి ఈ తప్పు పెద్దవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాళ్ళ తప్పు, పిల్లవాడు ఇంటర్మీడియట్ టీనేజ్లో నిజంగా ఉన్న 100లో 70 మంది చాలా క్లారిటీగా ఉంటారు. ఒక

0: 50 మంది పెడదవ్వబడుతున్నారు ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిలతో బట్టి. అలాంటి దవ్వబట్టేటప్పుడు వాళ్ళని కాస్త మందలు ఇచ్చి ఈ రంగం చూసుకోమని చెప్పేటప్పుడు వారికి ఫస్ట్ అవగాహన కల్పించడం. టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఇలా ఎంపీసీ బీపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి ఇలాంటి రంగాలలో చూసుకోవటం లేదా పాలిటెక్నిక్ లాగా ఆ కోర్సులు చూసుకోవటం అనేది రెండు కోర్సులు. ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకెట్టి ఇగో ఇవి ఇలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా చూసుకొని దాన్ని మనం చెప్పే కంటే సామాజిక మాధ్యమంలో చెప్పడం అనేది వాళ్ళకి ఇంకా ఈజీ. ఒక యూట్యూబ్లో ఎక్కడో పెట్టేసి చూసుకోమని చెప్పటాను, ఇది చూడండి అని ఆ లింక్ ఇచ్చి వాళ్ళకు వదిలేయటం చాలా కరెక్ట్. ఆ విద్యార్థి తప్పకుండా తప్పు చేయకుండా అలాంటివి అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుంది అనేది తను అనలైజ్ చేసుకుని ఆ తర్వాత తనకు తెలిసిన పెద్దలతోటి పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్తోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో టైం పెడితే డెఫినెట్గా ఆ చదువులాగా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ కెన్ ఎంజాయ్, తను దాన్ని ఎంజాయ్ చేసి తన యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో క్రియేట్ చేసుకోగలుగుతాడు.
1: నిజంగా ఏ రంగం అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా సమాధానం వెతుకోవచ్చు?
0: ఫస్ట్ వారి యొక్క ఆసక్తిని చూసుకున్న తర్వాత వారి యొక్క స్కిల్ నైపుణ్యం అనలైజ్ చేసుకుంటే వారు చేసే ఒక మానసికంగా ఎక్కడైతే వారికి మంచిగా అనిపిస్తుందో స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్. నీకు ఒక కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చేసిన ప్రశ్నకు ఇంకో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మన వరల్డ్ ఎకానమీ అండ్ నేషనల్ ఎకానమీ మన ఆర్థికం ఇందాక కరెక్ట్గా చెప్పారు. ఎకానమీ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కోర్సెస్, దేశ భవిష్యత్తు ప్రగతి ఎట్లా ఉంది, ఏ రంగంలో వస్తుంది. ఒకప్పుడు మనకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ద ప్రిడామినెంట్ అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కార్పొరేట్ రంగంలోంచి. ఈ కార్పొరేట్ రంగం నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వారి ద్వారానే మనకు ఎన్నో ఫెసిలిటీస్ వసతులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మన అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి, కార్పొరేట్ రంగంలో. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఈ అగ్రికల్చర్ ఆరోగ్యకరంగా చూస్తే నాకు మన ద ఇండస్ట్రీలు వస్తాను అన్న ఏమన్నాడంటే సార్ అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ విత్ పరిగెడుతున్నారండి, కానీ అర్థం చేసుకోవట్లేదు ఫీల్డ్ వర్క్ చేయాలని అని చెప్పేసి. ఫీల్డ్ వర్క్ ఎందుకంటారా, ఇప్పుడు కంప్యూటర్లు చూసే వాళ్ళందరికీ పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఫస్ట్ వచ్చే డెఫిషియన్సీ ఏదో తెలుసండి, డి విటమిన్.
1: కరెక్ట్.
0: ఎందుకంటే పొద్దుస్తమానం ఏసీ రూమ్లో ఉంటారు, కారులో దిగే దగ్గర నుంచి కారులో. అలా ఫీల్డ్ వర్క్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో నిపుణులు లేరు, నిపుణులు ఉంటే పే చేయడానికి ఉంటుంది. ఇలాంటి వసతులతో నాకు ఎన్నో విద్యా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఒక ఎంబీఏ చేసి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఫీల్డ్ చూస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి సేవ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుట్లాగా డాక్టర్ ఇంజనీర్ అని కాకుండా అతను మైండ్ సెట్ వదిలేసి మొదట ఒక ప్రాథమిక విద్య, అది కూడా ప్రొఫెషనల్ కోర్సు కానీ వేరే టెక్నికల్ కోర్సు కానీ చూస్ చేసుకుని ఆ తర్వాత తను ఎంటర్ప్రైనర్ అవుతాడా, ఒక ఎంప్లాయీ అవుతాడా, లేదా కన్సల్టెన్సీ అవుతాడా, ఇలాంటివి పెట్టుకుంటే దాని ద్వారా తన యొక్క మార్గాన్ని దశాదిశాన్ని చేసుకోవచ్చండి. ఇది నేను
1: బాగుంది. అయితే ఏ ప్రభావం వల్ల ఏ రంగంలోనైనా సరే అటు ఉద్యోగాల కొరత రావచ్చు, ఏ రీప్లేస్ చేస్తుంది అనే ఒక భయం కూడా ఉంది. ఏ నేర్చుకుంటే కానీ మనం రేసులో ఉండలేము, ఖచ్చితంగా ఏతో పాటి నడవాలి అని. అయితే ఒక విద్యార్థిగా నేను ఎప్పటి నుంచి ఈ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాలి, ప్రపంచ స్థాయిలో ఏ రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చూసుకుంటూ అటు ఉద్యోగమా వ్యాపారమా అటు స్టార్టప్ వైపు వెళ్ళడమా, ఈ జ్ఞాన సంపార్జన కోసం ఏ తరగతిలో ఉన్నప్పుడు అతను మొదలు పెట్టాల్సిన అవసరం ఉందంటారు?
0: ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ వర్మ్ అన్నట్టు. ఒకప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత అని ఒకటి ఉండేది, అది కాస్త టెన్త్ క్లాస్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు థర్డ్ క్లాస్ తర్వాత నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటారా, మనం అనుకుంటున్నంత ఎంతసేపు విద్యతో పాటు ఇంకొకటి రంగం కూడా ఉంది, దట్ ఈస్ ఎ క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో కూడా ఒక పక్క నుంచి క్రీడలు ఆడుకుంటూనే ఫిట్నెస్ కోర్సులు, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిట్నెస్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, అలాగే వేరే దేశ విదేశాల ఆస్ట్రేలియా దాంట్లో క్రికెట్ క్లబ్స్ అని ఉన్నాయి, క్రికెట్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, ఎంపైర్కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, అలాగే ఫుట్బాల్ది కూడా. అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇవాళ ఒకవేళ ఆ పిల్లగాడు ఒక మానసిక పరిపక్వత ఉంటే 3వ తరగతి ఆర్ 5వ తరగతి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8-9, ఎందుకంటే అప్పుడు తను డిసైడ్ చేసుకోగలుగుతారు, ఓకే నేను స్పోర్ట్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పిల్లగాడిని ఆడిస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయండి, 40 ఏళ్ళకు 35 ఏళ్ళకు హార్ట్ అటాక్స్ స్టంట్స్ వేసుకుంటున్నారు. సో మనము అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ జెన్జి జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ మీద మాట్లాడితే 3rd 4th క్లాస్ నుంచి పిల్లగాళ్ళకు ఫిట్నెస్ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ పోవాలంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ టు వర్క్ ఇన్ ద అండర్ ద సన్ రైజ్. అలాతో పాటు ఒక స్పోర్ట్స్,

0: దీనికి మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఏజ్ 7వ ఏజ్ 8వ ఏజ్. అప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయండి. ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక క్యారియర్గా చేసుకోవచ్చు. సో అటు విద్య చదువుకుంటా ఇలాంటి ఒక నిపుణం ఇలా కాకుండా రాను రాను మళ్ళీ పురాతనది ఎప్పుడైనా చూడండి సైకిల్ వస్తుంది. ఇప్పుడు వీణ అలాంటివి మధ్యలో వెళ్ళిపోయాయి, వయలిన్ ఇలాంటి గిటారు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎంతసేపు మనిషికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ తిండి నిద్ర, ఆ తర్వాత మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం, ఇవన్నీ వచ్చే కళల ద్వారా. సో పువ్వు పుట్టిన దగ్గర నుంచే పరిమళించి అన్నట్టు తనకు బై బర్త్ కొన్ని కళలు ఉంటాయి, తర్వాత మనం ఎంకరేజ్ చేస్తే కొన్ని నేర్చుకుంటాడు. ఎంత తొందరగా 3వ 4వ తరగతి 3rd 4th class 8th 9th ఏజ్ ఇస్ ద రైట్ ఏజ్ వాళ్ళ యొక్క నిపుణులను చూసి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవి ఉన్నాయి నాన్న ఇలా చేస్తావా, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, లేదా ఇలాంటివి చేసుకుంటావా అనుకుని దాంట్లో చదువు డిస్టర్బ్ కాకుండా చదువుకు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రెండు సమపాలనలో సమాంతరంగా నడిపిస్తే తను ఒక 10th class వచ్చే వరకు తనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ అట్లాంటి వాటిల్లో ఫిట్నెస్గా వస్తే క్యారియర్ అని అవుతుంది, లేదా ఆరోగ్యం అని ఉండిపోతుంది, దేహదార్యం ఉంటుంది.
1: మంచి మాట.
0: కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి.
1: ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నిజంగా నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవడం అనేది ప్రతి మనిషి జీవితాంతం కొనసాగించాలేమో. అయితే మీరు కంపెనీ సెక్రటరీగా మీ 25 ఏళ్ల అనుభవంతో ఈ ఆర్థిక పరమైన ఉద్యోగాలు, ఆర్థిక పరమైన సర్వీసెస్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, ఆర్థిక పరమైన రంగం వైపు రావాలనుకుంటున్న ఒక విద్యార్థికి మీరేం సలహా ఇస్తారు?
0: ఒకటండి, జీవనది అని ఎట్లా అంటామో నిరంతరం నదిలాగా, అలాగే మన దేశం, మన ప్రపంచం ఉన్నంత వరకు కార్పొరేట్ వ్యవస్థ ఉండాల్సిందే. ముఖ్యంగా రాను రాను ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ద్వారానే మన యొక్క దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అండ్ ప్రపంచ పరిస్థితి కూడా ఉంది. సో దీనికి నడిపించే వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ప్రొఫెషనల్స్, కంపెనీ సెక్రటరీస్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇది కాకుండా అడ్వకేట్స్ వీరు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ డాక్టర్స్ తక్కువ అని చెప్పేసి నేను తక్కువ చేయట్లేదండి. ఇలాంటి కోర్సులు కూడా, వీటిలో కూడా ప్రగతి ఉంది. దీంట్లో కూడా చేస్తూ ఉండి మనమంటూ ఒక సపరేట్ డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఒక కోర్సు చేస్తే ఒకటే అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషనల్ కోర్సు చేస్తే మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ లాస్ తీసుకోవడం. గ్లోబల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ ఇలాంటి కోర్సులు మీకు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటే కాకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మీరు పలానా కంపెనీ సెక్రటరీ, పలానా చార్టర్డ్ అకౌంటెంట్, పలానా కాస్ట్ అకౌంటెంట్ అనేది వేరు, నార్మల్గా మాట్లాడటం వేరు. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇలాంటి కోర్సులు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్నో అవకాశాలు కూడా విస్తరణలో పరిచినట్టు ఉంటాయి. హీ కెన్ చూస్, అది చూసుకున్న తర్వాత దాని మీద ఇస్తే మినిమం గ్యారంటీగా ఒక ఆర్థిక స్థితి ఉంటుందండి. ఎన్నో మంది ఫ్యామిలీలు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చిన కళ్ళ ముందర ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి అండి, ఈ కోర్సు చేయడానికి బీకామ్, బీఏ ఉండాలనుకుంటారు, అది తప్పండి. ఇప్పుడు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మా మెయిన్ ఆప్షన్స్. నేను ఇంటర్మీడియట్లో బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్సు తీసుకున్నా, అంటే మీరు ఒకవేళ ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆప్షన్ తీసుకుని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయలేకపోవడం వల్ల డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ అది మీ యొక్క లైఫ్ ఏము, మీ ఇంట్రెస్ట్ తోటి పోతే ఓకే. ఇప్పుడు ఇంకోటి, యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్, యూ కెన్ చేంజ్ ద ట్రాక్. లైఫ్ అనేది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఆ రోజు ఏదో మీకు మీకు మానసిక పరిపక్వత లేక తీసుకుండొచ్చు, లేదా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. ఇప్పుడు నథింగ్ రాంగ్ టు చేంజ్ ద ట్రాక్, ప్లీజ్ కమ్ టు అదర్ వింగ్ అండ్ అక్కడ మీరు షేన్ అవుతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయొచ్చు, సైన్స్ వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ తర్వాత కూడా. మా ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అటు టీనేజ్ వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ల స్టూడెంట్, 60 ఏళ్ల వాళ్ళు కూడా చదవచ్చు. ఇదంతా సెల్ఫ్ మేడ్ కోర్సెస్ అండి. ఎటువంటి కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ దొరికిపోతుంది, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు అండి. తక్కువ ఖర్చుతోటి, అసలు ఖర్చు అనేది ఇవాళ రేపు ఎల్కేజీ వాడికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సీటు తీసుకుంటారు, ఈ కోర్సు అంతా చదివితే కూడా 100,000 రూపాయలు కాదండి. సో అలాంటి తక్కువ ఉండి, ఎక్కువ అవకాశం ఉండి, ఎక్కువ గుర్తింపు ఉండి, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఏకైక కోర్సులు ఇలాంటి కంపెనీ సెక్రటరీ, చాడకుండా కాస్ట్ అకౌంటెంట్ కోర్సులు అండి.
1: ఆహ్లాదరావు గారు, చివరగా రాబోయే తరానికి, యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: ఇప్పుడు యువత ఏంటంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకదానికి వెళ్ళొద్దు. అందరూ వెళ్ళే మూసలో మీరు వెళ్ళకండి. మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, మీ యొక్క అభిలాష ఏంటి,

0: అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, ఒక శోధన చేయండి. ఆత్మోత్ శోధన చేసి ఒక పక్క నుంచి విద్యా రంగంగా, ఇంకో పక్క నుంచి ఆరోగ్య పరంగా, ముఖ్యంగా మూడోది మానసిక పరంగా మనకు ఓటమిని తట్టుకునే కెపాసిటీ ఇస్తుంది. మన యొక్క మానసిక ఆరోగ్యం చేయడానికి మెడిటేషన్ లాంటి కోర్సులు మన దగ్గర, ఇంటర్నేషనల్ మెడిటేషన్ లాంటి సెంటర్స్ ఉన్నాయి. ఒక్క పైసా ఛార్జ్ చేయవు, చాలా ఫ్రీగా చేస్తాయి భోజనం పెట్టి. ఇలాంటి ఆపర్చునిటీస్ విడిలో చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మీరు అదృష్టవంతులు అన్నమాట. అలాంటి అవకాశాలను చూసుకొని మొదట మీ యొక్క మానసిక శక్తి, ఆరోగ్య శక్తి పెంచుకొని మీకు కావాల్సిన రంగాన్ని మీరు మీ మనసు చెప్పినట్టు విని చేసుకోండి. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసిన తర్వాత మీరు ఇంకొక వాళ్ళకు హెల్ప్ చేయండి, దేశానికి ప్రగతికి తోడ్పడండి. ఎప్పుడైనా సరే ఆల్వేస్ థింక్ నేషన్ ఫస్ట్ అనేది. అలా నేషన్ ఫస్ట్ని ఆలోచిస్తే తర్వాత మన కంట్రీ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది, మన గ్రామం కూడా బాగుంటుందండి.
1: చాలా బాగుంది ఆహ్లాదరావు గారు. నైపుణ్యం ఉన్న వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, నిజంగా కష్టపడడం అనేది విజయానికి పునాది అయితే నైపుణ్యం ఆ విజయానికి మూల స్తంభం లాంటిదని అంటున్నారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, వారి రాబోయే తరానికి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, కెరియర్ గైడెన్స్ అనే అంశంపై కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెత్తల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే కీర్తి. మీరు మీ రిక్వెస్ట్లని మాకు సెండ్ చేయవలసిన మా మెయిల్ ఐడి మీకు తెలుసు కదా, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. ఎంచక మీకు నచ్చిన పాటల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వండర్ఫుల్ మెసేజెస్ వస్తున్నాయి. శుభోదయం మరొకసారి మీ అందరికీ కూడా. చక్కని పాటతో మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడం, అలాగే ఉదయాన్నే మంచి పాటల్ని వింటూ, మంచి పాట చెడ్డపాట ఏంటి అసలు నేను ఎవరు డిసైడ్ చేయడానికి, నో, కానీ మనకి నచ్చిన పాట మనం వింటూ మన పనులని మొదలు పెట్టడానికి, అలాగే కొనసాగించడానికి మంచి మూడ్ రైజింగ్ కావాలి కదా, అందుకోసం అన్నమాట. హలో జనరంజని అంటూ మీరు పంపించేటువంటి ఆ అద్భుతమైన సందేశాలు మాకు కూడా బోల్డ్ అంత స్ఫూర్తిని నింపుతాయి. సరే మరి ఇవాళ మొట్టమొదటి పాట ఖైదీ సినిమాలో నుంచి గోరింటా పూసింది అనేటువంటి పాటని రిక్వెస్ట్ చేస్తున్నవారు శివగారు. నార్కట్పల్లి మండలం నుండి ఈ మెసేజ్ వచ్చింది. శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ ఈ పాటను కోరుకుంటున్నారు. తప్పకుండా మీకోసం ఈ చక్కటి పాట వినిపిస్తాను.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: హలో జనరంజని అంటూ మెసేజెస్ వస్తున్నాయి. ఇక తర్వాత రిక్వెస్ట్ పెట్టినటువంటి పాట ఎగిరే పావురమా చిత్రంలో నుంచి కావాలి అంటూ అడుగుతున్నవారు వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుకా బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప వీరు రిక్వెస్ట్ చేసినటువంటి అద్భుతమైన పాట ఇప్పుడు వింటారు బాలుగారు చిత్రగారి గళంలో.
2: చిటపట చినుకుల తాళం

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజని కార్యక్రమంలో చక్కగా మీరు మెసేజ్ చేసినటువంటి పాటలు వింటూ ఉన్నాము. అలాగే మీరు మాకు మెసేజ్ చేయాలి.

అనుకుంటే గనక హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com మెసేజ్ చేసేయచ్చు. అయితే 1 అక్టోబర్ ఇవాళతో ఒక మరొక కొత్త ఏమంటారు మంత్ మొదలవుతుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా సంతరించుకుంది, అదే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. అందుకే చాలామంది ఈరోజు రిక్వెస్ట్ చేసేది భోజనం గురించి అడిగేటువంటి పాటని. నమస్తే ఆకాశవాణి హైదరాబాద్ జనరంజనికి శుభోదయం అంటూ మెసేజ్ చేస్తూ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుకా బాలాజీ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక మంచి ఆహారానికి సంబంధించినటువంటి పాటని మాకోసం వినిపించండి అని అంటూ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికొన్ని మెసేజెస్ కూడా మనకు వస్తున్నాయి. అవందరూ కూడా అడిగేటటువంటి పాట ఒకటే ఆహార దినోత్సవం గురించి మాట్లాడుతూ, అలాగే మా పేర్లు కూడా చదువుతూ ఒక మంచి పాట వినిపించండి అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు గారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, అలాగే మూర్తి మంగమ్మ గారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, మా కోసం కూడా మా పేరు చదివి ఒక చక్కని పాట వినిపించండి అంటూ బెంగళూరు నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం చక్కని పాటని వినిపిస్తాము. జనరంజనికి నమస్సుమాంజలి అంటూ నమస్కారాలు తెలియజేస్తున్నటువంటి మరికొందరు లిజనర్స్ కూడా ఉన్నారు. అందులో వంశీకృష్ణ, పెద్దబాబు, లక్ష్మీ నరసింహచార్యులు కూడా ఉన్నారు. నమస్తే అండి, మీ అందరి కోసం చక్కటి పాట వినిపిస్తాను. అయితే ఇప్పుడు మీ అందరి కోసం ఉలవచారు బిర్యానీ, ఈ సినిమాలో నుండి కులశేఖర్ గారు పాడినటువంటి ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: హలో జనరంజని అంటూ మరొక సందేశం వచ్చేసింది. నా పాట పంచామృతం అనే పాటను మాకోసం వినిపించండి అల్లరి మొగుడు చిత్రంలో నుంచి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు కానుగుల గోపాల్, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి. ఈ పాట మీకోసం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హాయ్ రా.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: హలో రజ్జన్ రంజని అంటూ మరొక మెసేజ్ వచ్చింది. ఇక తర్వాత మనం వినబోయేటువంటి మరో పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో నుండి నీలాల నింగి అంచెల్లు అంటూ బాలుగారు చిత్రగారు ఆలపించినటువంటి పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి అలాగే శేఖర్ గారు తుమ్మలగూడ గ్రామం నార్కట్పల్లి నుండి.

0: वृद्धि की। भारत की अपतटीय खनिज क्षमता को उजागर करने के लिए सरकार आज अपतटीय खनिज ब्लॉकों की नीलामी शुरू करेगी। दीपावली से पहले सर्वोच्च न्यायालय ने पटाखों पर पूर्ण प्रतिबंध लगाने से इनकार किया। और भारत ने गुवाहाटी में खेले गए दूसरे वनडे क्रिकेट मैच में वेस्टइंडीज को 8 विकेट से हराकर 2-0 की अजेय बढ़त हासिल की। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని, శ్రోతలు లేఖలు అలాగే మెయిల్ ద్వారా కోరినటువంటి పాటల్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇది 102.8 FM తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇక ఇప్పుడు మనం వినబోయే మరొక పాట మెకానికల్లుడు చిత్రంలో నుంచి జుమ్మనే తొమ్మిదవేట. రిక్వెస్ట్ చేసిన వారు గంగాధర్ శ్రీనివాస్ గారు, వీలసాగర్ విలేజ్ బోయినపల్లి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఈ పాట మీకోసం.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: హలో జనరంజని అంటూ మెసేజ్ చేసిన వారు దుగ్గి నాగేశ్వరయ్య వెల్దుర్తి కర్నూలు నుండి. ఆయన వినాలి అనుకునేటువంటి పాట ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రంలో నుండి ఎవరు నీవు ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించినటువంటి పాట మీకోసం వింటూ ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో జనరంజని అంటూ మరొక మెసేజ్ పంపినవారు నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ డిస్టిక్ నుండి. వీరు కోరిన పాట కోడినాగు చిత్రంలో నుండి, ఇదే చంద్రగిరి.

హలో జనరంజని అంటూ మరొక పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎస్ భిక్షుపతి గారు, సాయిబాబా కాలనీ మేడ్చల్ నుండి. వీరు కోరిన పాట పండంటి కాపురం చిత్రంలో నుండి ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.

చక్కని పాట విన్నారు కదా. హలో జనరంజని అంటూ మరొకరు మెసేజ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో నుంచి బాలుగారు వారి బృందం ఆలపించినటువంటి ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారి సాహిత్యంలో వచ్చినటువంటి పాట మన భారతంలో కౌరవులు పాండవులు అనేటువంటి పాట. స్టే ట్యూన్డ్.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో

0: నా పేరే రాజు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: హలో జనరంజని అంటూ మరొక సాంగ్ రిక్వెస్ట్ చేసిన వారు తమ్ముడు చిత్రంలో నుంచి వయ్యారి భామాని హంస నడక ఈ పాటని కోరుతున్నవారు కుంచి శ్రీహరి గారు, శ్రీహరి కాలనీ వినాయకరావు నగర్ నిజామాబాద్ నుండి.

0: Why doesn't she just love me?
1: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉకాల గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0402-240-8852, 2-3-2-4-0-8-5 మరియు 2-9-5-5-0-9-2-3 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 MHz హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: హలో జనరంజని అంటూ మరొక పాటను రిక్వెస్ట్ చేసిన వారు గుణారవి కరీంబాద్ వరంగల్ డిస్టిక్ నుండి. ఆయన కోరిన పాట మా పెళ్లికి రండి చిత్రంలో నుండి మామ చందమామ. స్టే ట్యూన్డ్. మీరు కూడా ఇలాంటి చక్కని పాటల్ని వినాలి అని అనుకుంటే హలో వివిధ భారతి హైదరాబాద్ @thedate.gmail.com కి మెయిల్ చేయొచ్చు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జనరంజనిలో మనం వినబోయే మరొక పాట జాప భూమేశ్వర్ గారు వెల్దుర్తి జగిత్యాల డిస్టిక్ట్ నుండి రిక్వెస్ట్ చేసినటువంటి పాట. సర్దార్ పాపారాయుడు చిత్రంలో నుండి బాలుగారు సుశీలమ్మ గారు ఆలపించిన తెల్లా తెల్లని చీర.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి.

ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది. ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై రిలే వింటారు. అలాగే తిరిగి 10 గంటలకి చక్కని పాటల కార్యక్రమం మార్నింగ్ మస్తీ. అందులో

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2027-28 రబీ సీజన్కు గాను గోధుమలు, శనగలు సహా 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా క్వింటాలు గోధుమల ధర 2610 రూపాయలు, శనగల ధర 5958 రూపాయలకు పెరిగింది. కుసుమల ఎంఎస్పీని అత్యధికంగా 675 రూపాయల మేర పెంచారు. దేశంలో 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సరఫరాకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 నిర్మించేందుకు పీఎం ధార కింద 1,86,405 కోట్ల రూపాయలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను

పడుచేయనుండగా 2032-33 నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే 2029 చివరి నాటికి పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నషాముక్త్ పంజాబ్ లక్ష్యంతోనే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రసిద్ధ దర్శకుడు నిర్మాత బి నరసింహరావుకు బిఆర్ అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించినట్లు విసి ఘంటా చక్రపాణి తెలిపారు. అక్టోబర్ 7 జరగనున్న స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనిని అందజేస్తారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, అక్కడక్కడా సాంకేతిక సమస్యలతో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్దరిస్తామని దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏటా సగటున 6-7% అదనంగా పెరుగుతోందని, రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. పరిశ్రమల వార్షిక సర్వే 2024-25 ప్రకారం దేశంలో తయారీ రంగం ఉత్పత్తి, ఉపాధి, పెట్టుబడులలో విశేష వృద్ధి సాధించింది. కొత్తగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో మొత్తం కార్మికుల సంఖ్య 2 కోట్లకు పైగా పెరిగింది. తెలంగాణలోని 13,937 కర్మాగారాల్లో 9.87 లక్షల మంది పనిచేస్తున్నారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణాలు, మొత్తం 277 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ 2, దక్షిణ కొరియా 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 10 స్వర్ణాలతో మొత్తం 60 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:03 అవుతోంది అండ్ ఇవాళ నుండి ఇంకాస్త స్పెషల్ గా ఉండబోతోంది కార్యక్రమం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. మరి మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలి అనుకుంటే, మీ డ్రైవ్ టైం బ్యూటిఫుల్ గా మారాలి అనుకుంటే, అండ్ చక్క ప్రస్తుతానికి మీరు మెసేజ్ చేసేయచ్చు హ్యాపీగా హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. మరి మీకు నచ్చిన పాటలను వినిపించడానికి మెహూనా ఆర్జే కీర్తి ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మీకోసం, అంటే మీ అందరి కోసం ఆథోజమ్ కొడతా అంటూ నేను అంటూ మీకు వినిపిస్తాను నేహా బహసిన్ పాడినటువంటి ఈ వండర్ఫుల్ సాంగ్ వన్, నేను ఒక్కడిన సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: వాహ్, క్యా బాత్ హై! అలాంటి స్టైల్ అండ్ హ్యాండ్సమ్నెస్ ఉంటాయి, ఎవరైనా లైక్ కొడతారు, రైట్? మార్నింగ్ మాస్త వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ తర్వాత మీకోసం వినిపించబోతున్నాను మరొక వండర్ఫుల్ పాట. దాట్స్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. విజయ్ ప్రకాష్ పాడినటువంటి హలో రమ్మంటే వచ్చేసిందా అనే పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట మార్నింగ్ మస్తీ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? యా, చక్కగా ఒక కాఫీ వేస్తాం, అదో ఇదో ఏదో సమ్ గాసిపింగ్ అనేది. ఆఫీస్లో వచ్చినంత ఎనర్జీ, ఆఫీస్ కొలీగ్స్తో వచ్చినటువంటి ఆ ఫీల్ ఇంకా వేరే ఎవరితో అంతగా రాదు ఎందుకో. రైట్, మరి ఇవాళ పర్టికులర్గా కాఫీ కోసం ఎందుకు చెప్తున్నాను అని మీకు కూడా ఏదో ఒకటి అనిపించి ఉండాలి కదా. రైట్, టుడే ఈజ్ ఇంటర్నేషనల్ కాఫీ డే అనమాట. బాధైనా సంతోషమైనా కాస్త ఎక్కువైనా హైపర్ టెన్షన్ అయినా లేకపోతే కాస్త రిలాక్స్ అవ్వాలన్నా ఏది కావాలన్నా కాఫీ మాత్రం కంపల్సరీ కాబట్టి. సో ఇవాళ మరి మీరు కాఫీని షేర్ చేసుకునే వాళ్ళందరితో చెప్పండి హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే అని. ఎందుకంటే మీరు సరదాగా మాట్లాడుకునే ప్రతి కబుర్లకి అది మీకు కంపెనీ ఇస్తుంది, చక్కగా టైం ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ కూడా చేస్తుంది, కొన్ని రకాలుగా మీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది కదా. సో హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే నేను చెప్పకుండా.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు వాతావరణంలోని మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0403240852 2 2 4 0 8 5 3 2 9 5 3 2 9 5 5 0 9 2 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో జీవి ప్రకాష్ ఆలపించినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా ఒంగోలు గీతా సినిమాలో నుంచి. సూపర్ డూపర్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. అండ్ లైక్ ది వే మీరు కూడా ఇలాగే పాటల్ని రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే వెరీ సింపుల్, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ పాటల్ని కూడా మీరు వినేసేయచ్చు అనమాట. దెన్ కమ్స్ సర్కారు వారి పాట సినిమాలో నుంచి అర్మాన్ మాలిక్ గీతామాధురి పాడినటువంటి వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తీలో ఉన్నామని సూపర్ హిట్ పాటలు వింటూ ఉన్నాం అనమాట. 2010 నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వండర్ఫుల్ సాంగ్స్లో నుంచి కొన్ని సెలెక్టెడ్వి నేను సెలెక్ట్ చేసి మీకోసం ఇవాళ మంచి మంచి పాటలు వినిపించేస్తున్నాను. రెగ్యులర్గా మీరు కూడా ఇలాగే పాటల్ని వినొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com మెసేజ్ చేస్తూ రైట్. మరి ఇవాళ డేకి ఇంకాస్త స్పెషల్ కూడా ఉంది, అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. మన ఇంట్లో ఉండేటువంటి వయసైనటువంటి వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన నాన్న, అమ్మ ఎవరైనా కావచ్చు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి అంటూ మనకి మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసేటువంటి రోజు ఇది. చాలా చిన్న హెల్ప్ వాళ్ళకి చేసేది. ఒకటి, ప్రతి టైంలోనూ వాళ్ళకి అవైలబుల్గా ఉండలేకపోయినా నేను ఈ టైంకి ఉంటాను, ఈ టైంకి వస్తానన్న కాస్త ఇన్ఫర్మేషన్ ముందిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ఒక డే అంతా వెయిట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ మనం ఆ మాట చెప్పడానికి కూడా వెనకైపోతాం. సో ప్లీజ్ ఆ ఓతి వాళ్ళు తీసుకోండి. ఎప్పటికప్పుడు ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి మేము వాళ్ళకి అవైలబుల్గా ఉంటాం. ఏం కావాలో వాళ్ళకి పరిపూర్ణంగా మనం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంతైనా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతాం అని. ఏముంది, దగ్గరున్నప్పుడు కాస్త మెడిసిన్స్ ఇవ్వడం, చక్కగా కూర్చొని వాళ్ళసేపు కాస్త కాలక్షేపం చేయడం, వాళ్ళకున్న ఎన్నో ఎక్స్పీరియన్సెస్ల నుండి చక్కని మాటల్ని వినడం, తెలుసుకోవడం, ఇవే వాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేటువంటి గొప్ప ఓదార్పు. అయ్యో పాపం ఇలా అయిపోయారే అనే మాట వాళ్ళకి నచ్చదు, కానీ మీరు వాళ్ళతో స్పెండ్ చేసేటువంటి టైం యొక్క ట్రెజర్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే అటువంటి సమయాన్ని, అటువంటి బంగారాన్ని వాళ్ళకు ఇస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫిల్ చేయడం అనేది ఎంతో ముఖ్యం, ఎందుకంటే మన చిన్నతనంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు అది మన పని. ఏమంటారు, లెట్ మీ టాక్ మోర్. దానికి ముందు ఒక మంచి పాట వినిపిస్తాను మీకోసం. హరిహరన్ అండ్ కౌసల్య పాడినటువంటి పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జీవి ప్రకాష్ గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా, ప్రేమ కావాలి సినిమాలో నుంచి. రైట్, శ్రోతలకు ఒక గమనిక. ఇవాళ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ బుక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ జత చేసి 0402-0854-2-3-2-9-5-5-2-9-5-2-3-2 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల వల్ల ఆ కారణంగా వచ్చేటువంటి జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: స్టూడియో క్లాక్ క్లోజ్ సమయం 10:45 అవుతోంది. అండ్ 15 నిమిషాల ముందే మనకి ఇంకొక కొత్త ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి ప్రోగ్రామ్ ఆర్జే రెడీగా ఉంది. హాయ్
1: హాయ్ కీర్తి,
0: వెరీ గుడ్ మార్నింగ్.
1: వెరీ గుడ్ మార్నింగ్.
0: శుభోదయం.
1: శుభోదయం.
0: ఓ, గుర్తుకొస్తున్నాయి కదా, చాలా పద్ధతైన తెలుగుతో పలకరించాలన్నమాట. ఇవాళ లక్ష్మి గారు మరి మనతో ఉన్నారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి.
0: చాలా బాగున్నట్టున్నారు. ఇంతకీ ఇవాల్టి నుండి మన వివిధ భారతిలో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ మొదలైపోబోతున్నాయి. అండ్ కొత్త కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. కొద్ది రోజుల్లో ఉండేటువంటి పండగ వాతావరణం ఇవాల్టి నుండి స్టార్ట్
1: అయిపోతుంది. అంతే ఇంకా వేబీ కదా మరి.
0: సో ఏంటి కొత్తగా ఇవాల్టి మీ ప్రోగ్రామ్ లో జరిగేటువంటి చేంజెస్ ఏంటి చెప్పగలరా?
1: ఏంటంటే గుర్తుకొస్తున్నాయో, ఈ రోజు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
0: ఓకే.
1: ఆ తర్వాత 12:00 కి యాజ్ యూజువల్ చైతన్య స్ఫూర్తి ప్లేస్ లో ఒక అమృత గీతం అనే ఒక ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేంటి ఎలా ఉంటుంది అనేది వింటే తెలుస్తుంది.
0: సో ఏదైనా క్వశ్చన్స్ అడగకూడదు, వినాలన్నమాట. దాట్స్ వండర్ఫుల్. ఇంకా మాట్లాడుకుందాం అంటే అప్కమింగ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా. అండ్ బిఫోర్ దట్ మరి మీకు ఎన్టీఆర్ గారి పాటలు అంటే ఇష్టమా?
1: ఎవరికి ఇష్టం ఉండదు కీర్తి? ఎన్టీఆర్ గారి పాటలు అంటే
0: రాంగ్ అంటావు కదా.
1: అసలా క్వశ్చన్ రాంగ్.
0: ఎన్టీఆర్ కోసం పాడే పాటలు అంటే ఇష్టమా?
1: బాగా.
0: రైట్ అండ్ శక్తి సినిమాల నుంచి వండర్ఫుల్ పాట మీకోసం వినిపిస్తాను. జావేద్ అలీ అండ్ సుచిత్ర పాడినటువంటి పాట, స్టే ట్యూన్డ్.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా. సో ఈ పాట యాక్చువల్లీ లక్ష్మికి డెడికేట్ చేశాను అనమాట.
2: థ్యాంక్ యూ కీర్తి,
1: చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను చూసావా. సో లక్ష్మికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి తెలుసుకోవచ్చా?
2: వెజ్ ఫుడే యాక్చువల్ గా, దోశ ఇడ్లీ వడ ఏదైనా సరే వెజ్ ఫుడే చాలా ఇష్టం నాకు.
1: వెజ్ కాకుండా కూడా ఇంకో ఫుడ్ ఉంటుంది, అది సెపరేట్ దాంట్లోకి వెళ్ళేలాగే లేవు కేటగిరీలో.
2: నేను వెళ్ళని వెజ్ అంటే వెజ్ అంతే, అదే ఇష్టం నాకు. ఎందుకంటే వెజ్ కి మించింది ఏముంది? ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆరోగ్యం
1: లక్ష్మి అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వాలని డిసైడ్ అవ్వట్లేదు కాబట్టి, ఎంతైనా వరల్డ్ వెజిటేరియన్ డే కాబట్టి ఇవాళ. సో ఈ ఒక్కరోజు మాత్రం లక్ష్మికి నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్, ఏది వండినా వెజ్ యాడ్ అవ్వండి అయితే వంట చేయలేం,
2: అసలు చేయలేం కదా మరి. అందుకే కదా నేను వెజ్ ఇష్టపడతానని చెప్పింది
1: అది. అందుకనే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ డిసిషన్ పైన. ఓకే, సో పోనీ ఎప్పుడైనా నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, అప్పుడు కూడా నాకు వెజ్జే పెడతావా?
2: తప్పదు, మరి నా కోసం నువ్వు వెజ్ తినాలి.
1: చూసారా, కనీసం నా కోసం కూడా కాంప్రమైజ్ అవ్వదు అంట.
2: నువ్వు నా కోసం తినాలంతే.
1: ఓకే, జర బాగా ఆకలేసినప్పుడు ఎక్కడుంది లక్ష్మి అని వెతుక్కుంటూ వచ్చి మరి వెజ్ తింటాను. ఇంకా
2: ఫోన్ కాల్ అంటే ఒక్క మెసేజ్ అంతే.
1: చూసావా, నా కోసం ఒక్క ఫోన్ కాల్ అవే అని అంటుంది. అరే థ్యాంక్ యూ సో మచ్, యార్ దిస్ ఇస్ వాట్ వాదా వరల్డ్ వెజిటేరియన్ డే సందర్భంగా నాకు వచ్చిన ప్రామిస్ అనమాట. సో నేను మిస్ అవ్వను,
2: అస్సలు అవ్వద్దు.
1: సూపర్, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. నీకోసం ఇంకొక మంచి పాట వినిపించేస్తాను. పాటలన్నీ ఏంటో ఇవాళ నేను నీకే డెడికేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ,
2: ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా పాటలు, మంచి పాటలు ప్లే చేస్తున్నావు. అండ్ మన వీబీ లిజనర్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సూపర్ సాంగ్స్ కదా.
1: యా, సో నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు సినిమాలో నుంచి. సూరజ్ సంతోష్ అలాగే రణయ్య రెడ్డి పాడినటువంటి పాట. Wait for that magic. Stay tuned.

0: మంగళ్ పాట వినేశాం కదా, అండ్ రైట్ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఎన్నో పాటలు ఏ పాట అయినా అసలు ప్రతిసారి పాటలు వినము అని అంటేనే భలే ఇష్టం కదా.
1: పాటలో ఉండే మ్యాజిక్ అది మరి, ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా ఎవరైనా ఇష్టపడే ఒక టాపిక్ అన్నమాట.
0: అవును, ఎందుకు అంటే ఏమో ఏ ఎమోషన్ లో ఉన్న పాటకి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం, మ్యూజిక్ ఎక్కువ కనెక్ట్ అయిపోతాం.
1: మరి ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి.
0: ఏంటి
1: ఏంటో తెలుసా? ఈరోజు
0: చెప్పు.
1: ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అమ్మా. ఏం చెప్పాను మార్నింగ్ నుంచి? అసలు
0: నువ్వు వచ్చేంత వరకు చూసావా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ, మ్యూజిక్ వింటూ, మ్యూజిక్ వినిపిస్తూ,
1: కానీ
0: ఇంటర్నేషనల్ మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయా.
1: మరి అదే కదా, కనీసం ఇప్పుడేం చెప్పక మంచి పాట ప్లే చేసి చూద్దాం.
0: అయ్యో తప్పకుండా, వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే. సో ఎన్ని పాటలు, ఎన్ని కోకొల్లలు, మన ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాము.
1: చాలా ఉన్నాయి.
0: ఏ మూడ్ లో ఉంటా పాట వినేస్తాము. పక్క వాళ్ళకి ఈ పాట నీకు ఇష్టమా అంటాం
1: అని అంటాం.
0: మామూలుగా లక్ష్మికి ఏ పాట ఇప్పుడు అడుగుదాం? ఏం పాట ఇష్టం?
1: కీర్తికి ఏ పాట ఇష్టం అయితే నాకు కూడా ఆ పాట ఇష్టం.
0: స్వీట్ ఆఫ్ దాట్. సో పాట సెలక్షన్ లో కూడా నిజంగా అలా ఉంటుంది కదా. ఈ నేను ఈ పాట వింటాను నీకు ఇష్టం అంటే అది పాట భలే ఉంటుంది,
1: భలే ఉంటుంది కదా
0: అనుకుంటాం.
1: ఎనర్జెటిక్ గా ఎంజాయ్ మూడ్ లో వినేస్తాం.
0: ఇంకోటి కొన్ని లూప్ మోడ్ లో వినే పాటలు ఉంటాయి. ఇంకొన్ని పాటలు ఉంటాయి మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకో హైపర్ అయిపోతాం,
1: ఇంకా అయిపోతాం.
0: కొంచెం బాధలో ఉన్నాం అనుకో కాస్త బాధ తగ్గిపోయింది,
1: అది మ్యూజిక్ పవర్.
0: సో హీలింగ్ అనేది మ్యూజిక్ లోనే ఉంది, ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సో మీ అందరికి కూడా వరల్డ్ మ్యూజిక్ డే విషెస్. అలాగే ఇంకా ఈ మ్యూజిక్ లెగసీ అనేది డే అంతా కూడా చక్కని పాటలతో కంటిన్యూ అవుతుంది. అండ్ లక్ష్మి కూడా చక్కని పాటలు వినిపించబోతుంది. స్పెషల్ గుర్తుకొస్తున్నాయి అని అనింది, ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. దీని తర్వాత కూడా నేను ఇంటికి వెళ్లేదే లేదు, షో అంతా వింటాను. సో లిజినెస్ కి మంచి ట్రీట్ ఉండబోతుంది అనమాట.
1: తప్పకుండా మరి వింటుంటే తెలిసిపోతుంది.
0: అంతే అంతే, సూపర్. అయితే లాస్ట్ ఇంత మ్యూజిక్ మాట్లాడుకున్నాం, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి కంపోజ్ చేసినటువంటి మూవీలో నుంచి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నుంచి శ్రవణ్ భార్గవి అండ్ డిఎస్పి పాడిన పాట వినిపించేస్తా.
1: సూపర్ సాంకీర్తి,
0: థ్యాంక్ యూ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఈరోజు యూపీఎస్సీ శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అలాగే యూపీఎస్సీ ప్రస్థానంపై రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. గ్లోబల్ సమ్మిట్ 2027, మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1 భూసేకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు టీజీసీఎస్బి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన మాసం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ పాజ్ ఫర్ సేఫ్టీ పేరుతో 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత

ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 62.50 రూపాయలకు పెంచింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,810 రూపాయలకు చేరింది. పండగల సీజన్లో పెరిగిన ఈ ధరలు హోటళ్లు, వ్యాపార వర్గాలపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తీవ్ర పోటీ నడుమ రేసు ఆరంభం నుంచే భారత అథ్లెట్లు నిలకడగా రాణించి పతకాన్ని సాధించారు. స్క్వాష్ మహిళల టీం విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 1-2 తేడాతో ఓటమితో భారత్ రన్నరప్గా నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్లో భారత్తో జరుగుతున్న 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతుంది. రాష్టంలో 2 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మంలో గరిష్టంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ నెల 4-5 తేదీల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 3:00 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్ కలబోతా. తెర మీద కనిపించే నటీనటులు, వినిపించే గీతరచయితలు, సినీ సంగీత దర్శకులు, ఇంకా టెక్నీషియన్స్, నిర్మాత, దర్శకులందరి కృషి ఫలితంగా ఒక చిత్రం తయారవుతుందనే విషయం అందరికీ తెలుసనుకోండి. కానీ కొన్ని మూవీస్ కథ, డైరెక్షన్ టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బ్లాక్ బస్టర్ హిట్స్గా రికార్డ్ క్రియేట్ చేస్తాయి. సో మరి అలా బీజిఎం హైలైట్గా సూపర్ హిట్ అయిన మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. ఇంతకీ ఏంటా సినిమా అంటే

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీగా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము అర్థమైంది కదా? ఎస్, గజనీ. సూర్య హీరోగా ఏఆర్ మర్కదాస్ డైరెక్షన్లో సంచలన విజయాన్ని సాధించిన సినిమా గజనీ. యాక్చువల్గా హీరోగా సూర్య గారికి ఇది ఒక ఐడెంటిటీ మూవీగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ సంజయ్ రామస్వామి గానే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారంటేనే అర్థమవుతుంది కదా ఈ మూవీ క్రియేట్ చేసిన మ్యాజిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు గజనీ గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రముఖ సంగీత దర్శకులు హారిస్ జయరాజ్ గారు గజనీ మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

నటించారు. ఈ చిత్రంతోనే మ్యూజిక్ డైరెక్టర్గా పాపులర్ అయ్యారు. మరెన్నో హిట్ మూవీస్కి పనిచేశారనుకోండి. డిఫరెంట్ సబ్జెక్ట్తో మురుగదాస్ గారు సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన వండర్ గజని. మరి మరిన్ని విశేషాలు వినే ముందు మరో పాట వినిపిస్తున్నాను. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి మెస్మరైజింగ్ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

102.8 FM గుర్తుకొస్తున్నాయిలో బీజియం హిట్ మూవీగా గజిన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా కాల్ చేయొచ్చు. ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు 040 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. మరి మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం టాపిక్ వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న ఈ విషయానికి వస్తే గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, యాక్చువల్ గా లవ్ కమ్ రివెంజ్ స్టోరీస్ మనం చాలా చూసాం, కానీ దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు సినిమాని డిఫరెంట్ గా చూపిస్తే బీజియం మరింత ప్రత్యేకంగా మార్చింది ఈ సినిమాని. షార్ట్ టర్మ్ మెమరీ ఉన్న హీరో ఫేస్ చేసే సిచ్యుయేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతంగా ఎలివేట్ చేశారు హారిస్ జయరాజ్. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. బీజిఎం హిట్ మూవీగా గజిన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక రివెంజ్ లవ్ స్టోరీని హీరో సూర్య గారి క్యారెక్టర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుంచుకుని ఇష్టపడుతున్నారంటే మురుగదాస్ గారి డైరెక్షన్, స్టోరీతో పాటు ఈ సినిమా బీజిఎం కూడా ముఖ్య కారణమని చెప్పొచ్చు. ఎవరైనా ఎక్కువగా మర్చిపోతుంటే అరే గజిన అని అనేస్తాం కదా, అంతగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు ఈ సినిమాకి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నువ్వు నేను ప్రేమ సినిమా నుంచి ఈ మెలోడీ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూర్య, అసిన్, నయనతారలు ముఖ్య పాత్రలు పోషించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేశారు. సెప్టెంబర్ 29, 2005లో 7 కోట్ల బడ్జెట్తో విడుదలై దాదాపు 50 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది ఈ సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉంటారుగా, గుర్తుకొస్తున్నాయని. ఇప్పుడైతే వినండి 7th సెన్స్ సినిమా నుంచి ఇన్ లవ్లీ మెలోడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ, హైదరాబాద్.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గజనీ మూవీ చూస్తున్నప్పుడు హారిస్ జయరాజ్ గారి బీజిఎంతో మనము ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా హసిన్ పాత్రను కల్పనగా దర్శకుడు ఎంత చక్కగా తీర్చిదిద్దారో కదా. యాక్చువల్గా సినిమా అంతా కూడా తను ఉండే సీన్స్ కానివ్వండి, అంటే పిల్లల్ని రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ఆ గేట్ మీద నిల్చోబెట్టి రోడ్ క్రాస్ చేస్తుంది, అలాగే ఎవరు ఆపదలో ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తుంది. సో వాటిని చూసి హీరో ఇంప్రెస్ అయ్యే తీరుకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయ్యి మామూలుగా ఉండదు అసలు సినిమా అంతా కూడా. సో మనం కనెక్ట్ అవ్వడానికి కల్పన పాత్రకి ఈ బీజిఎం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో కల్పన పాత్రకి అంతకు మించిన ఎలివేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. మరి అందుకే అలా ఇష్టపడిపోయాం కల్పనని అందరం. అండ్ ఇంకా విలన్స్ తనని చంపేటప్పుడు వచ్చే బీజిఎం ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేం, ఒక హాంటింగ్ అనే చెప్పొచ్చు, మనసుల్ని తాకుతుంది. సో అంతగా కీరోల్ ప్లే చేశారు హారిస్ జయరాజ్ గారు తన బీజిఎంతో గజనీ సినిమా విజయంలో. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మీకు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. సో మీ ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. అండ్ అంశం వచ్చేసి వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, తమిళ తెలుగు భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గజనీని హిందీలో అమీర్ ఖాన్ గారు హీరోగా రీమేక్ చేశారు. యాక్చువల్గా ఒక సినిమాను గుర్తు చేసుకున్న

మాట్లాడుకుంటున్నా ఎక్కడో మన మైండ్లో ఆ సినిమాకు సంబంధించిన బీజియం వినిపిస్తుందంటేనే అర్థమైపోతుంది ఎంతగా ఇన్వాల్వ్ అయ్యామో, ఆ సినిమాకి ఎంతగా మనం కనెక్ట్ అయ్యామో. అలాంటి హిట్ మూవీ గజినీ కదా. నిజంగా మనం ఆ పాటలు విన్నా కూడా సినిమా అంతా కూడా మన మైండ్లో రివైండ్ అవుతూ ఉంటుంది. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీతో పాటు. ఎనీవేస్, ఇంకా ఉన్నాయి కబుర్లు చెప్తాను. ఇప్పుడైతే ఈ పాట వినిపిస్తున్నాను, ఘర్షణ సినిమా నుంచి హారిస్ జైరాజ్ గారు మ్యూజిక్ అందించిన పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాకే అనుకున్నాం కదా, సెప్టెంబర్ 29, 2005లో విడుదలైంది గజనీ సినిమా అని. అంటే 21 సంవత్సరాలు నిండిన గజనీ ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్కి, బెస్ట్ స్టోరీకి, ఆర్టిస్టుల బెస్ట్ పర్ఫార్మెన్స్కి, బెస్ట్ లిరిక్స్కి, డైలాగ్స్కి ఎగ్జాంపుల్గా నిలబడిపోయింది. అలాగే ప్రేక్షకులు మెచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బీజిఎం హిట్గా, మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సమయం 12 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:05 అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్చే లక్ష్మి. ఏదైనా ఒక చక్కటి పాట సంగీతం వింటున్నప్పుడు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది అని మనసుకు అనిపిస్తుంది కదా, ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. అందుకు కారణం అద్భుతమైన సాహిత్యం, అందుకు తగిన సంగీతం. మరి అలాంటి పాటలు కొన్ని విందామా? బాపుగారి అందాలరాముడు సినిమా ఇన్స్పిరేషన్గా శేఖర్ కంబల్ గారు రూపొందించిన గోదావరి ఒక కల్ట్ క్లాసిక్. ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. పర్టికులర్గా వేటూరు సుందరామూర్తి గారి కలం నుంచి జాలువారిన ఉప్పొంగనే గోదావరి ఊగిందిలే చేలువరి ఈ పాట అయితే అమృత గీతం. ప్రాసలతో పాటు గోదావరి అందాన్ని, భద్రాచల రామయ్య వైభవాన్ని వర్ణించిన తీరుకు ప్రేక్షకుల నీరాజనాలు. నంది పురస్కారం అందుకున్నారు వేటూరి గారు. మరి పాట పడిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నంది అవార్డు అందుకున్నారు. కెఎం రాధాకృష్ణన్ గారు స్వరకల్పన చేసిన ఈ అమృత గీతం మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, వినోద విజ్ఞానాలను అందించే వివిధ భారతిలో ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీకు తెలుసు కదా. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోనిన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఏమున్నా సరే చక్కగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు.

కోడ్ జత చేసి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923లు. మరి సిద్ధంగా ఉండండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కలా గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక మరి మీరు వింటున్నారు అమృత గీతం. ఇందాక వినసం ఒక అమృత గీతం, ఇక మరో గీతం ఏమిటంటే, యుగుల గీతాలు ప్రేమ గీతాలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శైలే వేరు. ఎదురు చూపులకు ఆరాధనకు అక్షర రూపం వస్తే ఎలా ఉంటుందో తెలియచేసే గీతానికి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం అందించి ఉషతో కలిసి పాడారు. మరి నీ స్నేహం చిత్రంలోని ఈ గీతాన్ని వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం సమయం. మరి అమృత గీతాలు వినేస్తున్నాం. తర్వాత గీతం విషయానికి వస్తే, అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ని ఎలా లీడ్ చేయాలి? కష్టాలను ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? సాటి మనుషులతో ఎలా ఉండాలి? వీటన్నిటికీ సమాధానం భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఓబీబి సినిమాలోని మహాద్భుతం పాట. నూతన మోహన్ పాడారు, మిక్కిజీ మేయర్ సంగీతం అందించారు. నిజంగా అద్భుతమైన సాహిత్యం. విందామా ఈ అమృత గీతాన్ని ఓ బేబీ సినిమా నుంచి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అమృత గీతం టైం. మహానటి సావిత్రి ఈ పేరు వింటేనే ఏదో తెలియని భావోద్వేగం. గొప్ప నటిగా, మనిషిగా సావిత్రి గారంటే తరాలు మారినా చెక్కు చెదరని అభిమానం, గౌరవం తెలుగువాళ్లకు. మరి అంతటి సావిత్రి గారి కెరీర్ని, జీవితాన్ని, శిఖరాగ్రానికి చేరిన ఆమె పేరు ప్రఖ్యాతులను ఈ పాటలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు రామజోగా శాస్త్రి గారు. యాక్చువల్గా మనకి సావిత్రి గారిని గుర్తు చేసుకోవాలంటే ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు ఆయన, కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. మిక్కీజీ మేయర్ గారు స్వరపరిచిన ఈ పాట వింటున్నంతసేపు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతాం కదా. మరికెందుకు ఆలస్యం, నటరాజుకు స్త్రీ రూపం మహానటి సావిత్రి గారిని స్వాగతిద్దామా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అమృతగీతం టైం. మరి అమృతగీతాలు ఎన్నో మంచి పాటలన్నీ వినేస్తున్నాం కదా. ఇక చివరిగా వచ్చే పాట ఏమిటంటే, మనము లోలో ఉన్నప్పుడు అంటే నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి.

అలా చేసుకోవాలంటే కొన్ని పాటలు వినాలి. జనాల మీద ఎక్కువ ప్రభావితం చూపే ప్రసార మాధ్యమం సినిమా అనేది అందరికీ తెలుసు. సో అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మన సినిమాలో. అలాంటి ఒక పాట భద్రాచలం సినిమా నుంచి, సుద్దల అశోక్ తేజ గారు రాసిన సాహిత్యం, శంకర్ మాధవన్ గారు పాడారు, వందేమాతరం శ్రీనివాస గారు కంపోజ్ చేశారు. ఒకటే జననం ఒకటే మరణం, వినతమా?

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య

0: పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాలా బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్ట్ చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగీ స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా

క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబెల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబి స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జీ లక్ష్మి. ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమాన్ని గురించి మరోసారి గుర్తుచేస్తాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ బుక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. 040 ఎస్టీడ్ కోడ్ జత చేసి 2324-0852 నంబర్లకు ఫోన్ చేయండి. మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

డీజే మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఇది కొంచెం డ్రౌజీగా ఉండే టైం, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి చాలా సేపు ఉంటుంది, లంచ్ టైం కూడా కావస్తుంది కాబట్టి కొంచెం నీరసంతో కూడిన ఆకలి ఉంటుంది. ఇలాంటి పాటలు వింటే జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి ఆ పాట వినిపించాను. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈట్ ఫిట్ టైం. పనుల్లో బిజీగా ఉండి తర్వాత తిందానులే అని పోస్ట్ పోన్ చేస్తూ అసలు పండ్లను తినకుండా మానేస్తుంటాం. ఇలా చేయడానికి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు కదా, బిజీగా ఉంటారు, ఆఫీస్ పనుల్లో కానివ్వండి, ఇంటి పనుల్లో కానివ్వండి, తర్వాత తిందాంలో, ఇప్పుడు ఏం తొందర, ఆ పని అయిపోయాక తిందాం, ఈ పని అయిపోయాక తిందామని మొత్తానికి మానేస్తాం. సో కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరవేంటో చెప్తాను, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీ సమస్యలను, సందేహాల గురించి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. 040 ఎస్టీడ్ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకి ఫోన్ చేయొచ్చు. మరి మాట్లాడచ్చు డాక్టర్ గారితో. గుర్తుంటుందిగా ఈ మధ్యాహ్నం 2

15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. మరి మర్చిపోకండి, ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా మీకు, పర్టికులర్గా 30 ఏళ్ళు పైబడిన మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన పళ్ళు గురించి మీతో చెప్తాను అని. వాటిలో ఫస్ట్ ఉండేది బొప్పాయి, పపయ. విటమిన్ ఏ, విటమిన్ సి, వీటితో పాటు ఫోలైట్, ఇతర ఫైటోకెమికల్స్ ఉండే ఈ పండు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. బొప్పాయిలో ఉండే బీటా కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందట. అంతేకాదండి, పఫైన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందనేది నిపుణుల మాట. ఇక షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేస్తుందట కూడా. సో ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయిని తింటే సరిపోతుంది కదా. ఎనివేస్, ఇంకా ఉన్నాయి పళ్ళు మీతో షేర్ చేసుకోవాల్సినవి. వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. ఇక మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అదర్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ఇక మనం కంపల్సరీగా అంటే పర్టికులర్ గా మహిళలు 30 ఏళ్ళు పైబడిన మహిళలు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి జామ పండు అంటే గ్వా. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండే జామ బ్లడ్ లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయట. మరి మనకి సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికే జామ పళ్లను కాయల్ని తింటే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి నెక్స్ట్ ఫ్రూట్ ఐటమ్ ఏంటనేది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-22 నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరి ఇక ఈట్ ఫిట్ వింటున్నారు కదా, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్రూట్ ఐటమ్ వచ్చేసి యాపిల్. ఆహారంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ని శరీరం గ్రహించకుండా నిరోధిస్తుందట. యాపిల్లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం వల్ల త్వరగా ఆకలి వేయదట, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. అండ్ మీకు తెలుసా, రెగ్యులర్ గా యాపిల్ తినే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని సర్వేలో తెలియదట. మరి ఇన్ని ఉపయోగాలున్న పండ్లు, మనకి రోజు అతి సులభంగా దొరికే పండ్లు, వాటిని తినకుండా మనము కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది నిపుణుల మాట. అదేదో అంటారు కదా, పొదుపు కూడా ఖర్చులాగా చేయాలి లేకపోతే ఏమీ మిగలదని. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కూడా మనం ఒక పనిలాగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం అండ్ ఇంటిని, ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా చేసుకోవాలి. సో అందరు హ్యాపీగా, హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. ఏమంటారు, ఇప్పుడైతే పాట వినేయండి.

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2,234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1,730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: ఇయాల ప్రజా పాలనలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్ల 1,700 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో మేము నిధులు ఇచ్చిన.
0: సిరిసిల్ల సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజాప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేం వచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛత డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్భవన్, చార్మినార్తో సహా హైదరాబాద్లోని 8 ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేటు మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3న రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1 కోటి గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
2: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజన్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్ మిగతా అందరూ ఒకటే వేదిక మీద, వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రోఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రోఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రిమండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువుల సంతానోత్పత్తి ఉంటుందని, అందుకే గత 3 నెలల నుంచి సఫారీ సేవలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా చైతన్య స్ఫూర్తిని? స్టే ట్యూన్డ్.

ద పారడైజ్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి వివిధ భారతి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీకు సందేహాలను, సమస్యలను హ్యాపీగా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-22-3 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి, సిద్దంగా ఉండండి. ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఉన్నాం కదా, ఆడపిల్లలకు ఆటలెందుకు అన్న మాటలను, అవరోధాలను అధిగమించి మరీ అంతర్జాతీయంగా విజయాన్ని సాధించి కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా రాణిస్తున్న వైట్ పవర్ లిఫ్టర్ రేవతి, తన సక్సెస్ తీరుని తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి 102.8 FM.

0: వావ్.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ అనే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెనాలి దగ్గర బురిపాలెం రేవతిది. చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మే కష్టపడి పెంచి పెద్ద చేసింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పెదరా ఊర్లో ఉండే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివింది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తా, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852 2324-0853 2955-09223లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సిద్దంగా ఉండండి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం. ఇక ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నతనంలోనే నాన్న చనిపోయారు, అమ్మాయి కష్టపడి పెంచి పెద్ద చేసింది, అండ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్లారు, కష్టమైన పరిస్థితుల్లో ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. మరి ఆ తర్వాత ఏమైంది? డిగ్రీ చదవాలంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారని తెలుసుకున్న రేవతి తన దృష్టి ఆటల వైపు మళ్లించింది. మామూలుగా ఇళ్లలో ఆటలు మానేసి చదువుకోండి అంటుంటాం కదా పిల్లల్ని, కానీ ఇక్కడ చదువు కోసం ఆటలన్నమాట. లైఫ్ అంటే అదేనేమో మరి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు, ఆటల్లో రాణిస్తే పీజీలో రాయితీలు ఇస్తారనే ఉద్దేశంతో తన దృష్టి ఆటల వైపు మళ్లించింది రేవతి. ఇంతకీ తను సెలెక్ట్ చేసుకున్న ఆట ఏంటో తెలుసా? వెయిట్ లిఫ్టింగ్. ఎంతో కష్టపడింది. ఆ కష్టాల ఫలితమే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాధించిన పథకాలు. అండ్ 2016లో క్రీడల కోటాలో ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆర్థికంగా కూడా కాస్త కుదుట పడింది. మరో తర్వాత చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు కాబట్టి 040 HD కోడ్ జత చేసి 2324-0852-2324-0853-2955-09 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మరి మర్చిపోకండి, ఇంకాసేపటి అయి ముందు 2:15 కాబట్టి సిద్దంగా ఉండండి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. అండ్ ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరిక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ గా చూస్ చేసుకుంది, కష్టపడింది, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించింది. ఆ విజయం కారణంగానే 2016 ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా దొరికింది. కానీ అంతటితో ఆగలేదామె. ఏం చేసింది? అంతర్జాతీయంగా ఎన్నో విజయాలు సాధించింది, కానీ తన లక్ష్యాన్ని అంతటితో ఆపలేదు. తన జీవితాన్నే మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది. ఏం చేసింది తెలుసుకుందాం. వింటూ ఉంటారుగా వివిధ భారతిని.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ సక్సెస్ అన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన జీవితాన్ని మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది రేవతి. అందుకేం చేసిందో తెలుసా? క్విక్ జిమ్ పేరుతో తెనాలిలో వెయిట్ పవర్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి పేద మధ్యతరగతి క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. అండ్ మీకు తెలుసా, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. మరి టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. స్పాన్సర్లు ఉంటే వాళ్ల కలలు సాకారమవుతాయి. మా శిక్షణ కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ మందిని అంతర్జాతీయ పోటీలకు పంపి పతకాలు గెలిచేలా చేయడమే తన భవిష్యత్ లక్ష్యమని చెప్పే రేవతి క్రీడారంగంలోనే కాదు, తమకిష్టమైన రంగాల్లో రాణించి దేశాన్ని రిప్రజెంట్ చేయాలని కలలు కనే ప్రతి ఒక్కరికి చైతన్య స్ఫూర్తి.

8522324 0853 2955-09-23లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పులు కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సిద్ధంగా ఉండండి, ఈ రోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇక సమయం 2 గంటలకు అవుతుంది, కొన్ని క్షణాలనే వార్తలు ప్రసారం అవుతాయి. ఇక 2:15 హలో డాక్టర్ గుర్తుంటుందిగా. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల టైం 2:15 దాటింది. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. వర్షాకాలం ముగుస్తుంది. ఒక పక్క వర్షాలు, మరో పక్క ఎండలు, ఉక్కపోత, తరచూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ కారణంగా సీజనల్ వ్యాధులు, అలాగే అవి సోకే తీరు, వాటి వైరస్ స్ట్రెయిన్లలో మార్పులు, ఇలాంటి కారణాల వల్ల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాలతో హాస్పిటల్స్కి వచ్చేవారి సంఖ్య గత వారం రోజుల్లో బాగా పెరిగిందని అనేక గణాంకాలు కూడా చెబుతున్నాయి. వైరస్లు సూక్ష్మక్రిముల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా, దోమల ద్వారా మానవ శరీరాల్లోకి ప్రవేశించి అనేక రకాల జ్వరాలు అంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, గన్య, వైరల్ ఫీవర్లతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారని ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు అంటున్నారు. మరి ఈ వైరస్ వేరియంట్లకి కారణాలు ఏంటి, ఈ సీజనల్ ఫీవర్స్కి ఎందుకు వస్తున్నాయి, దీనికి రీజన్ ఏంటనే విషయాలు మనం రాజేష్ ఉక్కాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి ఫోన్ చేసి రాజేష్ ఉక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు.
4: నమస్తే
3: రాజేష్ గారు. అసలు సీజనల్ ఫీవర్స్ అంటే ఏంటండి?
4: సో సీజనల్ ఫీవర్స్ అన్నప్పుడు సీజన్ బట్టి మారుతున్న జబ్బులు. సో ఐడియల్గా ఎక్కువ శాతం ఈ సీజనల్ ఫీవర్స్ని రెయినీ సీజన్కి ఉద్దేశించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. రెయినీ సీజన్లో ఎక్కువ శాతం ఫ్లూ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇన్ఫెక్టివ్ డిసీజెస్, మలేరియా, డెంగీ, చికెన్ గునియా, అలాగే టైఫాయిడ్, తర్వాత ఫ్లూ వైరస్కి సంబంధించిన ఇష్యూస్. అలాగే ఫ్లూ వైరస్కి సంబంధించిన ఇష్యూస్ అన్నప్పుడు మనం తరచుగా వింటున్న బర్డ్ ఫ్లూ, నార్మల్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ, అలాగే మనం ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన ఈ కోవిడ్. సో ఇవన్నీ

0: ఇవన్నీ కూడా వైరస్కి ద్వారా వచ్చే స్ప్రెడ్ డిసీజెస్. సో ఈ డిసీజెస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మనము వీటిని సీజనల్ ఫీవర్ డిసీజ్ అనేది మాట్లాడుతుంది.
1: మీరు విన్నారు సీజనల్ ఫీవర్స్ అలాగే సీజనల్ డిసీజ్ గురించి. డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ మెడిసిన్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కి కాల్ చేసి సీజనల్ జ్వరాలు అంటే వైరల్ జ్వరాలు అలాగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గన్యా అండ్ టైఫాయిడ్, ఇంకా దీంతోపాటు మీకేమన్నా ఒళ్ళు నొప్పులు, నీరసం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరోచనాలు లాంటివి ఇబ్బందులు ఉంటే మీరు నేరుగా డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి మాట్లాడవచ్చు. డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు వాతావరణ మార్పులు వచ్చినప్పుడల్లా మామూలుగా జ్వరాలు వస్తుంటాయి, అంటే వర్షాకాలం వచ్చిన స్టార్టింగ్లో కానీ, వర్షాకాలం ఎండింగ్లో కానీ, అలాగే చలికాలం స్టార్టింగ్లో, చలికాలం ఎండింగ్లో, ఎండాకాలం స్టార్టింగ్లో, ఎండాకాలం ఎండింగ్లో, అసలు ఎందుకు ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వీటికి రీజన్స్ ఏంటి?
0: సో యూజువల్గా వాతావరణం మారినప్పుడు, పర్టికులర్గా ఈ రెయినీ సీజన్ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, కంటామినేషన్ అండ్ స్ప్రెడ్ చాలా ఈజీగా అవుద్ది త్రూ వాటర్. సో ఈ కంటామినేషన్ అండ్ స్ప్రెడ్ అనేది ఒక ఈ పానీయాలు తీసుకున్నప్పుడు, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడే కాకుండా దోమల బెడద వల్ల కూడా ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దోమకాటుకు గురై డెంగీ జ్వరం కానివ్వండి, చికెన్ గునియా జ్వరం కానివ్వండి, మలేరియా జ్వరం కానివ్వండి, ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవ్వడం జరుగుద్ది. సో దోమల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు, దెన్ వెట్నెస్ పెరిగినప్పుడు, దెన్ అవుట్ సైడ్ ఇట్రీస్ హైజీనిక్ మెయింటైన్ చేయనప్పుడు, ఎందుకంటే ఎండాకాలంలో ఎటువంటి వెట్నెస్ అయినా కానీ డ్రై అయిపోవడం త్వరగా జరుగుద్ది, కాబట్టి స్ప్రెడ్ అనేది తల్లిగా జరగదు. బట్ వర్షాకాలంలో ఈజీగా కంటామినేషన్ స్ప్రెడ్ అవ్వడానికి, హ్యూమిడిఫికేషన్ ఎక్కువగా ఉండడానికి, ఆ ఏరియాస్లో మస్కిటోస్ గ్రో అవ్వడానికి, మస్కిటో బెడ ద్వారా ఎక్కువగా ఈ విష జ్వరాలు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి. అలాగే మనం టైఫాయిడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, టైఫాయిడ్లో ఫుడ్ కంటామినేషన్, ఫుడ్ స్టోరేజ్, ఈ రెండింటి కారణంగా కూడా ఈ టైఫాయిడ్ జ్వరాలు అనేది వస్తుంది. సో ఇక్కడ ఐడియల్గా చూసుకుంటే, ఐడియల్ టెంపరేచర్స్ అండ్ ఐడియల్ సిచ్యువేషన్స్ వల్ల ఈ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అనేది జరుగుద్ది. అలాగే ట్రావెల్ పరంగా, ఫంక్షన్స్ పరంగా, గ్యాదరింగ్స్ పరంగా చూసినా కానీ, అక్కడ కూడా ఎక్కడైతే మనం సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడాము, హ్యాండ్ శానిటైజేషన్ గురించి మాట్లాడాము, ఫేస్ మాస్క్ గురించి మాట్లాడాము, ఇవన్నీ పాటించినందుకు ఈ స్ప్రెడ్ అనేది అధికంగా జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ యూజువలీ చల్లటి వాతావరణంలో ఎక్కువగా మనం ఎన్క్లోజ్ స్పేసెస్లో ఉంటాం కాబట్టి ఆ కారణంగా స్ప్రెడ్ అనేది ఎక్కువగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నమస్కారం. మేడం సార్ నమస్కారం. సార్
0: నిజామాబాద్
2: జిల్లా గోనగొప్పల. మేడం నా పేరు దేశబోయిన రవి.
0: చెప్పండి
2: సార్, ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు అంటే ఒక దిక్కు వర్షాలు బాగా పడుతున్నాయి, ఒక దిక్కు ఎండ కొడుతున్నది, అయితే తుమ్ములే గాని, దగ్గు, ఇదంతా ఏం సార్ ప్రాబ్లం?
0: అంటే ప్రతి ఒక్కరికి మనకి రోగ నిరంతరణ శక్తి అనేది ఉంటది, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం,
2: రోగ నిరోధక శక్తి.
0: ఎస్, అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం రెగ్యులేట్ చేయలేని పక్షంలో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళల్లో తరచుగా సివియారిటీ రూపం దల్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వైరస్ అనేది ప్రాపర్గా అన్ని దగ్గరలో స్ప్రెడ్ అయి ఉంటుంది, ఎవరికి అటాక్ అవుద్ది, ఎవరికి అటాక్ కాదనేది మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ బట్టి డెసిషన్ అనేది ఉంటుంది. దాని కారణంగా మీకు తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుందంటే డెఫినెట్గా మీరు అసెస్ చేసుకోవాలి, ఏ కారణంగా నాకు వస్తుంది, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేసుకోవాలా, లేదు ఏదన్నా అండర్లయింగ్ డిజీజ్ కండిషన్స్ ఉన్నాయా, దాని కారణంగా వస్తుందా, లేదు కొంతమందికి అలర్జీ ఫినామినా ఉంటుంది, ఆ అలర్జీ వల్ల వస్తుందా, దేని కారణంగా వస్తుంది అనేది ఫస్ట్ అనలిటికల్గా చూసిన తర్వాత, అప్పుడు ఆ నిర్ధారణ జరిగిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది.
2: సార్ ఇప్పుడు దోమకాటు వల్ల ఆడ ఎనఫిలిస్ దోమ మధ్యాహ్నం పూటనే కుడుతుందట?
0: అది స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఎక్కువగా కనిపించింది, అట్లని చెప్పి వేరే టైంలో కుట్టదని కాదు, ఆ టైంలో ఎక్కువగా కుడతాయనేది.
2: ఆడ ఎనఫిలిస్ దోమ సార్,
0: అదే ఏదైనా కానీ అది స్టాటిస్టికల్ డేటా, సేకరించిన డేటా ప్రకారం ఇది ఎక్కువగా ఈ టైంలో వస్తుందని, అట్లని చెప్పి వేరే టైంలో రాదు అని కాదు. ప్లేట్లెట్లు పడిపోవడానికి కారణం వైరస్ లోడ్, బాడీలోకి ఎంత వైరస్ ఎంటర్ అవుతుంది. ఇందాక నేను ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్పానో ఆ సిస్టమ్ ఎంత బాగుంది మీకు, దాని కారణంగా మీ బాడీలో

0: ఈ
1: ఆపుకునే
0: క్షణాలు
1: శక్తి ఉందా లేదనేది.
0: ఏది
1: ఆపుకునే శక్తి అది ఏదన్నా
0: ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోతే మీ కణాలు ఎఫెక్షన్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంది.
1: ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో సీజనల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మీకేమైనా సీజనల్ జ్వరాలు ఉంటే నేరుగా రాజేష్ ఉక్కాల గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. రాజేష్ గారు, ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, లేడీ అనాఫిలస్ దోమ వల్ల డెంగ్యూ ఫీవర్స్ వస్తాయని. ప్రస్తుతం మనం చూస్తుంటే కూడా డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నట్టు మనం రోజు న్యూస్ పేపర్స్ లో అలాగే టీవీ ఛానల్స్ లో చూస్తున్నాం. సో ఈ డెంగ్యూకి మెయిన్ రీజన్ దోమ. సో ఈ డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం. సో ప్రతి వైరస్కి ఏదైతే ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లో ఉంటుందో అదే లక్షణాలు దీనికి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కాస్త వ్యత్యాసం మనం గమనించాల్సిందంటే, రొటీన్ వైరస్ ఇన్ఫెక్షన్స్లో నార్మల్గా కాస్త ఒళ్ళు నొప్పులు, జ్వరము, కొద్దిగా వీక్నెస్ ఉండడము, చేత కాకపోవడము, తలనొప్పి, తల తిరగడం ఇలాంటివి కొన్నిసార్లు ర్యాష్తో అసోసియేటెడ్గా కనపడతాయి. డెంగ్యూ జ్వరంలో పర్టికులర్గా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, అంటే 103-104, కంటి వెనక భాగంలో కాస్త నొప్పి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు హెడేక్ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఫీవర్ వచ్చినప్పుడు ఈ నొప్పులు చాలా అధికంగా కనిపిస్తాయి. అండ్ తరచుగా చాలామందిలో డెంగ్యూ తీవ్రత రూపం దాల్చేటప్పుడు ర్యాష్ అనేది కనబడుతుంది. దీనికి యాక్చువల్లీ ఇంగ్లీష్ వారు బ్రేక్ బోన్ ఫీవర్, అంటే అంత తీవ్రమైన నొప్పులు, ఎముకలు విరిగే అంత నొప్పులు ఉంటాయని ఉద్దేశించి ఆ పేరు పెట్టారు. సో లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి మనం గమనించుకోవాలి, పర్టికులర్గా మస్కిటో బెడద ఎక్కువగా ఉన్న ఏరియాస్లో.
2: అంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుందా? ఏ స్టేజ్లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది?
0: సో ఇన్ జనరల్ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ ప్రకారం మనం గమనిస్తే 80% ఆఫ్ డెంగ్యూ ఎఫెక్టెడ్ పీపుల్ హాస్పిటల్కే రారు. ఆ 20%లో కూడా కొంతమందికే ఈ ప్లేట్లెట్ కణాలు పడిపోవడం జరుగుద్ది. నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదో, స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదో, ఆర్ అండర్లయింగ్ కండిషన్స్ ఏదన్నా మెటబాలిక్ కండిషన్స్ ఉంటాయో లైక్ డయాబెటీస్ లాంటివి, ఎక్కడైతే వీళ్ళకి హెల్త్ అనేది ప్రాపర్గా ఉండదు, వీళ్ళల్లో ఈజీగా ఈ ఎఫెక్ట్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. సో అందరూ డెంగ్యూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అందరూ ఈ మస్కిటో బయటకు గురైన వాళ్ళు డెంగ్యూ వల్ల హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం అనేది జరగడం సహజంగా ఉండదు. చాలా మటుకు ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే, ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ని అవుట్ పేషెంట్కి కూడా మేనేజ్ చేయడం జరుగుద్ది. జనరల్గా మేము గమనించేది ప్లేట్లెట్ కణాలు ఎంత త్వరగా పడిపోతున్నాయి, ఏ రోజుకు పడిపోతున్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, వీటిని బట్టే అడ్మిషన్ అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. దాంతోపాటు తరచుగా మేము గమనించేది వేరే అవయాల మీద ఏం ఇంపాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డెంగ్యూ జ్వరాల్లో లివర్ ఎఫెక్ట్ అవ్వడం కామన్, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం కామన్, అలాగే కొన్ని కండిషన్స్లో కిడ్నీల మీద కూడా తీవ్రత చూపించేదానికి ఆస్కారం ఉంది. సో రక్త కణాలు కాకుండా ఈ మినహాయించి ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీటిని కూడా గమనించుకుంటూ అవసరమైన చోటే అడ్మిషన్స్ అనేది జరగడం జరుగుద్ది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం,
3: నేను కే రమేష్ మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
3: సార్, ఇప్పుడు మనం చేసి మనకి వ్యాధి రాకుండా కూడా వస్తుందా సార్? మనకి
0: మళ్ళీ ఒకసారి అడగరా.
3: ఇప్పుడు మనం రోగ ప్రాణాయామం చేస్తాం కదా సార్, ఈ ప్రాణాయామం చేసేట్లో ఈ వ్యాధులు రాకుండా కొంచెం ఆపుతుందా సార్? నాకు మా ఇంట్లో వచ్చింది కానీ అందరికి వచ్చింది నాకు రాలేదు సార్. నేను ప్రాణాయామం చేస్తున్నాను, ఇది కరెక్టేనా సార్?
0: ప్రాణాయామం ఒకటే అని కాదు, మీ బాడీలో ఒక లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ఉంటుంది. సో జనరల్గా మీ ఏజ్ పరంగా తీసుకోవాలి, మీకున్న అవయాలు ఫంక్షన్ తీసుకోవాలి, మీకున్న యాక్టివిటీ తీసుకోవాలి, ఇవన్నీ
3: 70 సార్.
0: మీరు యాక్టివ్గా ఉండొచ్చు బహుశా మీ ఏజ్ లో, అందుకోసమే మీకు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా.
3: మా ఇంట్లో అందరికి వచ్చింది నాకు రాలేదు, అందుకే అడుగుతున్నా ఇది కరెక్టేనా? ఇది ప్రాణాయామం కపాలభాతి ఇవన్నీ చేస్తే కూడా ఆపుతుందా అట్లా?
0: డెఫినెట్ గా దాని బెనిఫిట్స్ అయితే ఉంటాయి,
3: ఉంటుంది అనమాట. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా మందికి ప్లేట్లెట్ తగ్గిపోయాయి, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని అంటారు. అంటే ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎంత పర్సంటేజ్ తగ్గితే ప్రమాదమో, ఎంత పర్సంటేజ్ తగ్గినప్పుడు, ఎంత పర్సంటేజ్ తగ్గినా కూడా మనం వాటిని కోపప్ చేయొచ్చు ట్రీట్మెంట్ ద్వారా?
0: సో జనరల్ రూల్, ఒక నార్మల్ పర్సన్ కి ప్లేట్లెట్స్ అనేవి యావరేజ్ చొప్పున 2.5 lakhs అరౌండ్ ఉంటాయి. ఒక రేంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యూమన్ బాడీలో అన్ని ఫిజియలాజికల్ రేంజెస్ అనేవి ఉంటాయి. దానికి 1.5 నుంచి 4.5 వరకు ప్లేట్లెట్ కణాలు నార్మల్ రేంజ్. మేము ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే ఎనీథింగ్ లెస్ దెన్ 1 lakh అడ్మిషన్ అనేది చేస్తాం జనరల్గా. ఈ 1 lakh ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్మోస్ట్ 50,000 డెఫిషిట్స్తో ఉన్నాయి. ఆ టైంకి ర్యాష్ కానివ్వండి, మిగతా అవయాలు ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, వైరల్ ప్రభావం కానివ్వండి, పేషెంట్ కండిషన్ కానివ్వండి, వీటిని బట్టి మేము డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుద్ది. సో ఈ 1 lakh నుంచి మేము అడ్మిట్ చేసిన తర్వాత మానిటరింగ్ చేస్తాం డైలీ ఈ ప్లేట్లెట్ కౌంట్స్ ఎలా మారుతూ వస్తున్నాయి. జనరల్గా ఒక క్రమంలో గమనిస్తే మనము థర్డ్ డే ఆఫ్ జ్వరం ఆఫ్ డెంగ్యూ అప్పటి నుంచి 6th డే వరకు ఈ ప్లేట్లెట్ కణాలు పడిపోతూ వస్తాయి. 6th డే నుంచి రికవరీ పీరియడ్ అనేది జరుగుద్ది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కాదు, జనరల్గా మ్యాక్సిమం స్టాటిస్టికల్ డేటా 80% 90% ఆఫ్ పీపుల్ ఇది జరగడం జరుగుద్ది. కొంతమంది నా ప్రాక్టీస్లో నేను గమనించింది 10th డే 11th డే కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇండివిజువల్ కండిషన్ బట్టి ఆ వేరియబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. అంటిల్ 20,000 and below వరకు, ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్లీడింగ్, రక్తం ఎక్కడి నుంచైనా పోవడం మొదలు పెడితే, తీవ్రమైన ర్యాష్ గమనిస్తే, హీమోగ్లోబిన్ డ్రాప్ ఉంటే, ఇలాంటివి ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం అని జరుగుద్ది. వాస్తవానికి ఈ మధ్యకాలంలో వచ్చిన మెడికల్ అడ్వాన్సెస్, న్యూవర్ థెరపీస్ ద్వారా జనరల్గా ఈ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోయింది యాజ్ కంపేర్ టు 5-6 ఇయర్స్ ఎగో. ఇప్పుడైతే చాలా తక్కువగా ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
2: సో దానికి ఎలా చేస్తున్నారు సార్ ఆ ట్రాన్స్మిషన్కి? అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి?
0: లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే న్యూవర్ మెడిసిన్స్ ఎలా దీన్ని ఉద్దేశించి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంటర్వీన్ చేయాలి, ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో వెంటనే అడ్మిట్ చేయడం జరుగుద్ది, సపోర్టివ్ కేర్ ఇవ్వడం జరుగుద్ది, వాటితో పాటు కణాలు పెరిగే విధంగా మందులు ఇవ్వడం జరుగుద్ది. ఈ క్లోజ్ మానిటరింగ్ ద్వారా రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని తగ్గించడం అనేది జరిగింది.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్యలో డెంగీకి కూడా టీకాలు వచ్చాయి, వేయించుకుంటే డెంగీ రాకుండా ముందే అరికట్టవచ్చు అని అంటున్నారు. వచ్చింది, చాలా మంది వేయించుకుంటున్నారు, దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది?
0: సో మీరు అన్నట్టు ఇది రీసెంట్గా జరిగింది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న మన సైంటిఫిక్ అనాలిసిస్ డేటా ప్రకారం అట్లీస్ట్ 4-7 ఇయర్స్ వరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుందని డేటా ఉంది. సో ఇది కొత్తగా వెలుగులోకి వచ్చింది కాబట్టి, రీసెంట్గా తీసుకున్నారు కాబట్టి, వీటిల వల్ల ఎంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత మటుకు డెంగ్యూని నివారించబోతుంది అనేది రాబోయే కాలంలో మనకి తెలుస్తుంది.
2: ఓకే డాక్టర్ గారు, డెంగ్యూ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న ఫీవర్స్ ఇంకేమున్నాయి డెంగ్యూ తర్వాత ప్రజెంట్?
0: సో ప్రజెంట్గా చూస్తే వాస్తవానికి ప్రతి సంవత్సరం మనకు కనిపించేది ఫ్లూ జ్వరాలు. సో ఫ్లూ జ్వరం అనేది అందరూ కూడా వైరల్ ఫీవర్ అని ఊతపదం లాగా వాడతారు. ఈ ఫ్లూ జ్వరాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిందంటే ఫ్లూ జ్వరాలు ఎక్కువగా తాకిడి గురయ్యేవారు చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎప్పుడు కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ని అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుందో, అంటే డయాబెటీస్ ఇస్ వన్ కండిషన్, అట్లాగా క్రానిక్ హెల్త్ కండిషన్స్, ఏ అవయానికి సంబంధించిందైనా, అది హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీలు కావచ్చు, వాస్తవానికి ఊబకాయం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ లో చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఇది బలపరచుకోవడం అనేది ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎవరికైతే అవయాలు ఎఫెక్ట్ అయి ఉంటాయో, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం ముఖ్యం. అది వేసుకున్న దానివల్ల ఒకవేళ ఫ్లూ జ్వరం వచ్చినా కానీ దాని తీవ్రత నుంచి మనం కాపాడుకోవచ్చు.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాలు అలాగే సీజనల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 2324-0853 2955-09239 ఈ నెంబర్కు కాల్ చేసి సీనియర్ కన్సల్టెంట్ అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్

0: ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీకు ఏదన్నా సీజనల్ జ్వరాలు ఉంటే మీరు రాజేష్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. డాక్టర్ గారు, ఫ్లూ జ్వరాల తర్వాత మనం లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే చికెన్ చికెన్ గన్యా ఫీవర్స్ ఎక్కువ చూసాము, ఈసారి ఏమన్నా అలాంటివి కనబడుతున్నాయా?
1: వాస్తవానికి మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ ఎన్ని అయితే కేసులు చూసామో ఇప్పుడు డెఫినెట్గా అన్ని కేసులు అయితే కనిపించట్లేదు. చికెన్ గున్యా కూడా మలేరియా ఆర్ డెంగీ లాగే మస్కిటో బైట్ ద్వారానే స్ప్రెడ్ అయ్యే టైప్ ఆఫ్ వైరల్ జ్వరం ఇది. బట్ ఫర్ సమ్ రీజన్, అన్ఎక్స్ప్లెయిన్ రీజన్, ఈ చికెన్ గున్యా అంత ఎక్కువగా కరెంట్ వచ్చే కేసెస్లో కనపట్లేదు.
0: ఇందాక మీరు టైఫాయిడ్ గురించి అన్నారు, అంటే ఫుడ్ మనము బయట ఏదన్నా కలుషిత ఆహారం తీసుకుంటే టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తున్నాయి అని అంటున్నారు, వీటి గురించి ఒకసారి చెప్తారా?
1: సో జనరల్గా టైఫాయిడ్ జ్వరం అనేది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్, సాల్మెల్లా టైఫాయ్ అనే డిజీజ్. అది యూజువలీ పౌల్ట్రీ ఫుడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది కూడా అన్ప్రిజర్వ్డ్ ఆర్ అన్ప్రాపర్లీ ప్రిజర్వ్డ్ వాటిల్లో ఎక్కువగా ఈ స్ప్రెడ్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ హ్యాండ్ టు మౌత్ ఫీకో ఓరల్ కంటామినేషన్, దీని ద్వారా కూడా ఇది ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఈ స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్ ఎక్కువగా కలుషితమైన ఆహారము, కలుషితమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతోనే ఎక్కువగా మొదలవుతుంది. ఇక్కడ జ్వరం అనేది తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది జరుగుద్ది. దాంతోపాటు జీర్ణాశయానికి సంబంధించింది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, తినలేకపోవడం, అజీర్తి చేయడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి కూడా ఈ ప్రెజెంటేషన్లో ఉంటాయి. జనరల్గా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ మనం అవుట్ సైడ్ ఫుడ్ తినిన తర్వాత మనకు ఉండాల్సిన అవసరం ఉంది. సింపుల్ యాంటీబయాటిక్ కోర్సెస్తో దీన్ని నివారించుకోవచ్చు. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది మనం ఉండాలి. ఆ ఇన్ఫర్మేషను మనం ఆ డాక్టర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా తిన్నాము, ఈ తర్వాత ఇట్లా జరిగింది అనే దానికి మనం ఈజీగా దీన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఏ కారణంగంటే ఈ టైఫాయిడ్ గురించి ఏవైతే పరీక్షలు చేస్తున్నామో జనరల్గా వారం తర్వాత చేస్తే ఎక్కువగా, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వారం తర్వాత చేస్తే పాజిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్తో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా 10-15 డేస్ కూడా మళ్ళీ, అంటే మీరు చెప్పారు సింపుల్ యాంటీబయాటిక్స్తో దీన్ని నివారించవచ్చని, యాంటీబయాటిక్స్ కోర్సెస్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఇంకా రోజులు ఏదో ఒకసారి ఫీవర్ వస్తుంటుంది, ఆ తర్వాత టెస్ట్ చేయించుకుని ఇంకా పాజిటివే ఉందంటుంటారు, సో దీనికి రీజన్ ఏంటి?
1: సో ఇన్అప్రాపరియేట్గా యాంటీబయాటిక్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్కి దారితీసే విధంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే టైఫాయిడ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సు కొన్నిసార్లు 3 వారాల వరకు కూడా ఇవ్వడం జరుగుద్ది వెన్ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ తర్వాత. సో మనం 5 రోజులకో వారం రోజులకో మానేసిన దాని కారణంగా రీయాక్టివేషన్ ఆఫ్ సేమ్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఎన్ని రోజులు వాడాలి ఏంటనేది స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నిర్ణయాలు పాటించి ఆ విధంగా టెస్ట్లు కూడా మనం గమనించుకుంటే డెఫినెట్గా దీన్ని సంపూర్ణంగా నివారించుకోవచ్చు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి, అంటే అప్పుడు అది ఏ జ్వరమో అనేది ఎలా నిర్ధారించుకోవాలి?
1: సో అగైన్ ఇక్కడ ఏంటంటే క్లినికల్ ఎక్స్పర్టీస్ కావాలి. సో ఇప్పుడు ఫ్లూ జ్వరం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, ఆ వెళ్ళొచ్చిన తర్వాత రోజుల్లో మనకి ఈ ఫీవర్ కానీ వస్తే దాంట్లో ఏంటి, తుమ్ములు, దగ్గులు, జలుబు ఇలాంటివి ఉన్నాయంటే జనరల్గా ఫ్లూ జ్వరం కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 100% డిక్టమ్ కాదు, ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అండ్ ఎంపెరికల్ కన్సిడరేషన్. అలాగే మనకి ఏ అవయానికి సంబంధించిన బాధ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మూత్రం వస్తుంటే మంట వస్తుంది, దాంతోపాటు జ్వరం వస్తుంది, సో అది మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని. సో మనం ఏ దాంతో ప్రజెంట్ అవుతున్నాం అనే దాన్ని బట్టే ఈ జ్వరం గురించి మనం ఎక్కువగా ఆలోచించడం, అనలిటికల్గా చూడడం అనేది జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా అంటాము, దాంట్లో ఆయాసం, దగ్గుతో పాటు స్ఫుటం రావడం, స్ఫుటం కలర్డ్గా ఉండడం, సో ఇలా ప్రతి అవయానికి సంబంధించిన సపరేట్ ప్రజెంటేషన్స్ బట్టి ఈ ఫీవర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అక్కడ ఆ సస్పిషన్తో మేము అనలిటికల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం జరుగుద్ది. ఆ విధంగా ట్రీట్మెంట్ కూడా అప్రోచెస్ జరుగుతాయి.
0: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న జ్వరాలు, సీజనల్ ఫీవర్స్ గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059 ఈ నెంబర్లకు కాల్ చేసి సీజనల్ ఫీవర్స్ గురించి డాక్టర్ రాజేష్ హుక్కాల గారితో అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
0: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
4: మాట్లాడుతున్నారు? సార్, ఇది సార్ ఒకసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వస్తే అంటే సివియర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అలా చెప్తారు, అది ఎంతవరకు నిజం సార్?
1: డెంగ్యూ వైరస్ లో 4 రకాలు. ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత సెకండ్ అటాక్ తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మారిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెంగ్యూ వల్ల. మేము జనరల్గా డెంగ్యూ పరీక్ష చేస్తున్నప్పుడు ఒకటి NS1 యాంటీజెన్ అనేది చూస్తాం, విచ్ ఇస్ డెంగ్యూ వైరస్కి సంబంధించింది. రెండోది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఇమ్యూనోగ్లోబులిన్స్ తెస్తాం, అది IgM, IgG. ఇది బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే డెంగ్యూ అటాక్ సెకండ్ టైం జరుగుద్దో ఆల్రెడీ డిఫెన్స్ సిస్టమ్ మనకు అలర్ట్లో ఉంది కాబట్టి ఈ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ తీవ్రంగా ఉంటుంది కాబట్టి టాక్సిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది సెకండ్ అటాక్ ఆఫ్ డెంగ్యూలో. అంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండోది నేను ఇందాక నుంచి చెప్తున్న విషయం, మన బాడీలో స్టామినా పెంచుకొని ఉండాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, దోమల బెడదని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటివి చేస్తే డెంగ్యూ ఫీవర్ రాకుండానే మనం నివారించుకోవచ్చు.
4: సార్, ఇంకొకటి, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు కదా సార్, అది అన్ని వయసుల వారికి వచ్చిందా లేదంటే ఓన్లీ ఎల్డర్స్ గా అది కొంచెం చెప్తారా సార్?
1: ఆల్మోస్ట్ అందరికీ ఇది యూనిఫామ్ గా ఇవ్వచ్చు అని చెప్పారు, బట్ నేను అడల్ట్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అడల్ట్ పాపులేషన్ అందరిలో కూడా ఇది వేసుకోవచ్చు. చెప్పండి
4: సార్, పిల్లలకి డెంగ్యూ వచ్చినప్పుడు ఏమైనా ముందు జాగ్రత్తలు అలా తీసుకోవాలా సార్?
1: అంటే డెంగ్యూ వచ్చిందని నిర్ధారించడానికి మీకు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి కదా, మీరు స్వతహా డిసైడ్ చేయలేరు కదమ్మా.
4: అవును సార్, బట్ చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
1: ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మస్కిటోస్ ని ఫస్ట్ అవాయిడ్ చేయాలమ్మా, ఫస్ట్ థింగ్. అది రెండో థింగ్, మీకు ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండగానే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, బికాస్ చిన్నపిల్లల్లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంది.
4: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: మంచిది
0: డాక్టర్ గారు. అంటే ఇప్పుడు ఈ యొక్క కాలర్ అడిగిన దానికి మళ్ళీ కంటిన్యూషన్, అంటే ఇప్పుడు డెంగ్యూ ఒకసారి వచ్చాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఒకసారి అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్స్ ఎక్కించిన వ్యక్తికి కూడా మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ అలాంటి అవసరం పడుతుందా, సెకండ్ టైం డెంగ్యూ వచ్చాక కూడా?
1: ప్లేట్లెట్లు ఎక్కించడం అనేది ఆ పర్సన్ ఇండివిజువల్ ప్రెజెంటేషన్ బట్టి ఉంటుంది, పర్టికులర్గా బ్లీడింగ్కి సంబంధించి, ప్లేట్లెట్ కణాలకు సంబంధించి ఉంటుంది. సో ఒకవేళ తీవ్ర రూపం దాలిస్తే మనం అనుకున్నట్టు ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు డెఫినెట్గా రెండోసారి కూడా ప్లేట్లెట్ ఎక్కించడం అనేది అవసరం పడితే చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: అండ్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం డెంగ్యూ గురించి మాట్లాడాము, టైఫాయిడ్ గురించి మాట్లాడాము, వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడాము, ఇప్పుడు మనం రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాల్లో చూసుకుంటే మలేరియా జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, సో ఈ మలేరియా జ్వరాలకి రీజన్ ఏంటి?
1: అగైన్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టు మస్కిటో బెడద ద్వారా మనకి ఈ మలేరియా కూడా సంభవిస్తుంది. మీరు అన్నట్టు కొన్ని ఎండమిక్ ఏరియాస్, ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ మలేరియా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ప్రాపర్గా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాస్లో తరచుగా స్టాటిస్టికల్ డేటా ప్రకారం మలేరియా ఫీవర్స్ హై రేట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మలేరియా జ్వరాలు నివారించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. దానికి మందులు తీసుకోవడమే కాకుండా మస్కిటో రిపెలెంట్

0: వాడుకోవడం, కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.
1: మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో మలేరియా జ్వరంలో చాలా రకాలుగా ప్రజెంటేషన్ ఉంటుంది. మోస్ట్ కామన్గా మలేరియాలో మీకు కనిపించేది రికరెంట్ ఫీవర్స్, అంటే కొన్ని టైప్స్ ఆఫ్ మలేరియాస్ బట్టి కొన్ని 12 గంటల్లో రిపీట్ అయ్యే ఫీవర్ వస్తుంది, కొన్నిట్లో 48 అవర్స్కి వస్తుంది, కొన్నిట్లో 24 గంటలకు వస్తుంది. సో అది ఫస్ట్ లక్షణం. సో ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడన్నా ఎండమిక్ ఏరియాకి వెళ్ళాము, అక్కడ మస్కిటో బైట్స్ జరిగాయి, ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది ఎక్కువగా ఉండాలి. మలేరియా జ్వరంలో లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే, అగైన్ ఈ ఫీవరు, ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్, హెడేక్ తీవ్రంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ వైరల్ ఇన్ఫెక్షన్కి ఎక్కడైతే మనం ఫ్లూ జ్వరాల గురించి విషయాలు మాట్లాడుతున్నామో, మలేరియాలో కాస్త తీవ్ర రూపం దాల్చి ఈ ర్యాష్ ప్రజెంటేషన్ కానివ్వండి, హైపోగ్లైసెమియా గురవడం కానివ్వండి, హెడేక్స్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉండడం కానీ జరిగేదానికి ఆస్కారం ఉంది.
1: డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు కొంతమంది అంటుంటారు జ్వరం వచ్చినప్పుడు అది బ్రెయిన్కి ఎక్కింది, బ్రెయిన్ ఇది అయింది అని అంటే, అసలు అంటే ఏంటండి బ్రెయిన్కి జ్వరానికి ఏం సంబంధం ఉంటుంది?
0: ఎప్పుడైతే మనం అర్లీ ఇంటర్వెన్షన్ చేయమో, అది ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాస్తవానికి ప్రతి కణం మీద ప్రభావం చూపిస్తాయి. సో అది బ్రెయినే కాదు, ప్రతి అవయవం మీద చూపిస్తుంది. కాబట్టి ఈ టాక్సిన్ స్ప్రెడ్ ఆర్ సివియారిటీ రూపం దాల్చినప్పుడు బ్రెయిన్ మీద కూడా ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, వాతం అంటారు చూడండి, అది స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బ్రెయిన్ మీద వచ్చినప్పుడు అది ఫస్ట్ ప్రజెంటేషన్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది హెడేక్, ఆల్వేస్ హెడేక్ హెడేక్ అని రిపీట్ చేస్తున్నాను, అక్కడ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్టే. హెడేక్ కాస్త స్ప్రెడ్ అయినప్పుడు కొన్నిసార్లు కాన్షియస్ లెవెల్స్ తగ్గేదానికి, అంటే కొంత మైకంగా ఉండడానికి ఛాన్స్ ఉంది, అలాగే ఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, కొన్ని తీవ్రమైన కండిషన్స్లో కోమా కూడా సంభవించే ఛాన్స్ ఉంది. ఇందాక మనం మలేరియా గురించి మాట్లాడాం, మలేరియా స్ట్రోక్గా ప్రజెంట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్ అటాక్ కూడా జరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది తీవ్ర రూపం దాల్చకముందే మనం నివారణ చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన గమనిక.
1: మీరు వింటున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0852, 2955 0950 ఈ నెంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాల గురించి అలాగే సీజనల్ జ్వరాల గురించి నేరుగా డాక్టర్ రాజేష్ గారితో మాట్లాడుకోవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో
2: హలో మేడం, నమస్తే అండి.
1: నమస్తే అండి, చెప్పండి
2: మేడం. ఈ ప్రోగ్రామ్ లో డెంగ్యూ గురించి చెప్తున్నారు కదండి, అయితే డెంగ్యూకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా మామూలుగా అయితే బొప్పాయి ఆకు రసం, దానితో కొంచెం ప్లేట్లెట్స్ పెరుగుతాయని అందరూ అది చాలా యూజ్ చేస్తుంటారండి, మరి అది ఎంతవరకు నిజం? ఇదొక్కటే కాకుండా ఇంకా ఈ అలోపతి వాడుతూ హోమియోపతి కూడా యూజ్ చేయొచ్చా? ఇదండి డౌట్ డాక్టర్ గారు ఈ విషయంలో.
0: వాస్తవానికి ఇప్పుడు ఉన్న అవైలబుల్ ట్రీట్మెంట్, ఏవైతే ప్లేట్లెట్ కణాలు పడిపోకుండా మేము ఇస్తున్నామో, ఆల్మోస్ట్ అది పపాయా ఎక్స్ట్రాక్టే, పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్. అయితే నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే, ఈచ్ ట్యాబ్లెట్లో మనం ఇచ్చే ఈచ్ ట్యాబ్లెట్ మేము ఏదైతే ఇస్తామో దాంట్లో సరిసమానంగా 100 ఆకుల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుందని చెప్పారు. సో అది ఫిజికలీ ఇంపాసిబుల్ మనకి ఇంట్లో అలాంటి చర్యలు తీసుకోవడం. అందుకోసం అది 3 పూట్ల ఇస్తాం, అంటే 300 ఆకులు సమానంగా మనము అది లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని ప్లేస్లో ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం బెటర్. ఇది కూడా పపాయ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేసింది కాబట్టి దీనేం కెమికలైజ్డ్ కాదు, కాబట్టి ఇది వాడుకోవచ్చు.
2: ఓకే, ఇంకోటి అండి, ఇప్పుడు మనం అలోపతి మందులు వాడుతూ మళ్ళీ హోమియోపతి కూడా వాడుతున్నారండి, అలా మరి ఇది యూస్ఫుల్ అంటారా ఈ డెంగ్యూ ప్రాబ్లంకి?
0: నా అనుభవంలో నేను చూసింది మా హోమియోపతిలో ఏం కంటెంట్ ఉంటుందో నాకు తెలీదు, బట్ అలోపతిలో ఏ కంటెంట్ ఉందో అది బ్లాక్ అండ్ వైట్ రాసుంటుంది. సో ఏదైనా ఇంటరాక్షన్ ఉండాలి అంటే ఫస్ట్ కంటెంట్ తెలియాలి, ఆ మెడిసిన్లో ఏముంది, దానికి ఏం ఇంటరాక్షన్ ఉండేదానికి ఛాన్స్ ఉందనేది అప్పుడు నేను చెప్పగలుగుతాను. కానీ ఆ హోమియోపతి ఇది కంప్లీట్లీ బ్లైండెడ్ ఫ్రమ్ అవర్ సైట్ కాబట్టి నేను అలోపతి గురించే మాట్లాడగలుగుతాను.
2: ఓకే సార్, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం చాలా జ్వరాల గురించి మాట్లాడుకున్నాం. సో ఏ జ్వరం వచ్చినా కూడా ఎలాంటి నిర్ధారణ పరీక్షలు అవసరం పడతాయి, ఎలాంటి టెస్టులు చేయించాలి?

0: తెలుసుకోవాలి?
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, వైరల్ జ్వరాలు రాగానే టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ 3 డేస్ వరకు మనం ఈ హోమ్ రెమెడీస్తో మేనేజ్ చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే, ప్రాపర్గా తినడం, ప్రాపర్గా నిద్రపోవడం, మైల్డ్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకోవడం, దాంతోపాటు సపోర్టివ్ మెడిసిన్ అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాసిటమాల్ వేసుకుంటే చాలా మటుకు స్వతహాగా ఈ వైరల్ జ్వరాలు తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడైతే ఈ జ్వరాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయో, ఎక్కడైతే ప్రతి అవయానికి సంబంధించిన సమస్యలు పెరుగుతూ వస్తున్నాయో, జ్వరం తగ్గకుండా రిలెంట్లెస్గా వస్తుందో, వీళ్ళల్లో దెన్ ఇన్వెస్టిగేటరీ అప్రోచ్ అనేది జరుగుద్ది. అది కూడా పేషెంట్ ప్రెజెంటేషన్ బట్టి ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగడం నార్మల్గా మేము పాటించే పద్ధతి. అయితే ఇక్కడ 2 టెస్టులు నార్మల్గా గమనిస్తాం. 1 రక్త కణాల గురించి, 2 ఇన్ఫెక్షన్ ఎంత లెవెల్కి ఉందనేది గమనించి, ఈ 2 ద్వారానే ఎక్కువగా ఈ నివారణ చర్యలు ప్లస్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మినహాయించి ఏదైనా అవయానికి సంబంధించిన సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి సంబంధించిన పరీక్షలు కూడా చేయడం అనేది జరుగుతుంది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
2: మాట్లాడుతున్నారు? రామాచారిపురం, హైదరాబాద్ మాట్లాడుతున్నాము, విజయనగరం కాలనీ నుంచి.
0: చెప్పండి రామాచారి గారు.
2: హలో సార్, డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్తే, నమస్తే, చెప్పండి.
2: ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇప్పుడు మనకు ఈ మలేరియా జ్వరమే కానీ, టైఫాయిడ్ జ్వరమే కానీ, ఏ జ్వరాలు వచ్చినా కూడా చాలా జీవశైలి ఎట్టుకుండాలి. చాలా మంది భోజనం చేయకూడదు, భోజనం చేస్తే ఎక్కువ వస్తుంది, 2 రోజు భోజనం చేసి చారు పూసుకోవాలి, టమాటో చారు పూసుకోవాలి కొందరు అంటారు, కొందరు రొట్టె తినాలి, కూరగాయలు తినాలంటే, దీని గురించి దయచేసి చెప్పండి, జీవనశైలి ఎట్టుకుండాలి?
1: తప్పకుండా. జీవనశైలి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకటి, ఒక హెల్తీ జీవనశైలిలో మనం చేయాల్సిన క్రమంలో అన్ని క్రమాలు చేయాలి. అంటే పొద్దున్నే నిద్రలేయడం, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినడం, ఆహారం తీసుకునే పద్ధతి కూడా నార్మల్గా మెయింటైన్ చేయడం, పర్టికులర్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనకి తేడా ఏంటంటే, ఎప్పుడైతే మనం నియమాలు పాటించాల్సి వస్తుంది అన్నప్పుడు, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, అలాగే కాస్త అజీర్తి చేసిన వాళ్ళల్లో అధికంగా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. అలాగే లివర్ సమస్య ఉన్నప్పుడు, ఎక్కడైతే లివరు ప్రాపర్గా ఫంక్షనాలిటీ కాదు, తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ లివర్ సమస్య వచ్చేదానికి ఆస్కారం ఉంది. అక్కడ కూడా హైలీ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఉప్పు పదార్థాలు కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ జనరల్గా ఒక హెల్తీ ఇండివిజువల్ ఎవరికైతే అవయాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదో, నార్మల్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, నార్మల్ రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, నార్మల్గా వాటర్ ఇంటేక్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చేస్తూ ఆహార పద్ధతులు, నియమాలు ఏం మార్చకుండా తినడం వల్ల డెఫినెట్గా త్వరగా రికవర్ అయ్యే విధంగా మీరుంటారు.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కట్లా సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడ.
0: చెప్పండి సతీష్ గారు.
3: సార్ నమస్తే.
1: నమస్తే, చెప్పండి.
3: ఇప్పుడు మా అబ్బాయి సార్, ఆయనకి ఎప్పుడు కూడా ఒళ్ళు హీట్ గా ఉంటది, టెంపరేచర్ చూస్తేనే మామూలుగానే ఉందంటున్నారు. అట్లా మరి అది అంటే ఒక్కొక్క సీజన్ లో సీజన్ మార్చేటప్పుడు అట్లా వస్తూ ఉంటాయి సార్. కాకపోతే ఎట్లుందంటే బాగానే ఉందంట, కానీ మనం ఇట్లా పట్టుకొని చూడంగానే హీట్ అనిపిస్తూ ఉంటది ఒళ్ళు. ఇలా మరి ఎట్లా ఎందుకు సార్? మరి ఆయనకి జ్వరం లేదంటారు, డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయినా జ్వరం ఏం లేదు, కానీ ఒంటి తత్వం అంటే మరి ఒంటిలో వేడి అంటారు, అది నిజమేనా సార్? వేడి వేడి అంటారు
1: అంటే అది ఊత పదము, వేడి అనేది. యాక్చువల్లీ శరీరంలో మనకి వేడి అనేది ఏది లేదండి, మెడికల్ పరంగా చూస్తే దాన్ని మనం ఈజీగా వాడడానికి, అర్థం చేసుకోవడానికి వాడుతున్న పదమే. కొంతమందికి మలబద్ధకాన్ని కూడా వేడి చేసిందంటారు, మూత్రం మంటగా వస్తున్నా వేడి చేసిందంటారు. చాలా మటుకి కామన్గా వింటుంటాను నేను. సో వాస్తవానికి దీనికి ప్రాపర్ టెర్మినాలజీ అయితే ఉంది. మీ అబ్బాయి విషయం గురించి వస్తే, ఇప్పుడు కొన్ని కండిషన్స్లో బాడీ వేడిగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిజీజ్, హైపర్ థైరాయిడిజం అనే కండిషన్స్లో మీకు ఒళ్ళు వేడి అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్నా కానీ ఒళ్ళు వేడిగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలా అనలిటికల్గా మీ అబ్బాయిని పరీక్షించుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే తప్పనిసరిగా ఎందుకు ఈ ఒళ్ళు వేడిగా ఉండడం, జ్వరం లేకపోవడం అనేది కారణాలు ఏంటనేది మనం నిర్ధారించుకోవచ్చు.
3: అది ఇంకో సార్, ఇప్పుడు మా మిసెస్ కూడా థైరాయిడ్ ఉంది, మామూలు 50 వాడుతుంది. ఆమె కూడా అంతే సార్, జ్వరం వచ్చిందా, జ్వరం వచ్చిందా చూడు ఒకసారి అని అంటా ఉంటుంది. టెంపరేచర్ డాక్టర్ చూసినప్పుడు కూడా ఇచ్చిన సేమ్ మీరు అన్నట్టు, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తరచూ జ్వరం అని వస్తుందా సార్?
1: లేదండి, అది తప్పు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జ్వరం ఏమి రాదు, దాన్ని

0: అనలిటికల్గా చూసుకోవాలి, ఏ కారణంగా వస్తుంది అంటే మనము జ్వరంగా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. జ్వరం కనిపిస్తుందా లేదా అనేది కరెక్ట్, ఎందుకంటే ఒళ్ళు వేడిగా ఉండడం అనేది ఇండివిజువలైజ్డ్, ప్రతి ఇండివిజువల్కి వేరు వేరుగా ఉంటుంది టెంపరేచర్. కొంతమంది చల్లని తట్టుకుంటారు, కొంతమంది చల్లని తట్టుకోరు, ఆ విధంగా వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి ఆ వేరియేషన్స్ అనేవి జరుగుతాయి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ఇందాక మోషన్స్ అండ్ వామిటింగ్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఫీవర్ రాకుండా మోషన్స్ వామిటింగ్స్ అని అంటుంటారు, దీనికి రీజన్ ఏంటి?
0: సో ఫీవర్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్లో కూడా ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఫుడ్ పాయిజన్లో ఏంది, కెమికలైజ్డ్ మీడియేషన్ ఆఫ్ టాక్సిటీ మన బాడీలో వెంటనే రియాక్షన్ వచ్చి అది బయటకు కొట్టేయడం జరుగుతుంది. అది ఫామ్ ఆఫ్ వామిటింగ్లో రావచ్చు, లూజ్ మోషన్లో రావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి మనం వింటున్నాం అడల్టరేటెడ్ ఫుడ్స్ అన్ని దగ్గరలో అమ్ముతున్నారని. సో ఇలాంటి అడల్టరేటెడ్ ఫుడ్స్ కారణంగా మనకి త్వరగా బాడీలో ఆ విషం స్ప్రెడ్ అయిపోయి బాడీ నుంచి ఆ టాక్సిన్స్ రిలీజ్ అయ్యి, అంటే మనకు ఫీవర్ వచ్చే ముందే ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ప్రజెంటేషన్గా జరిగేదానికి ఆస్కారం ఉంది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
1: అంటే
2: మాట్లాడుతున్నారు? హలో
1: హలో, నమస్తే అమ్మా. నీలువ బంగార్ తల్లి.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: డాక్టర్ రాజేష్ గారు నమస్తే అండి. నా పేరు
0: నమస్తే,
1: బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దప్రో సార్
0: నమస్తే, చెప్పండి.
1: నాకు ఇప్పుడు మన రామాచార్య గారు అడిగినట్టు కూడా నాకు జ్వరం ఉండదండి, కానీ 100, 102 పాయింట్లు వేడి సెంటిగ్రేడ్ లో ఉన్నట్టుగా ఒళ్ళు కాలిపోతుందండి, వేడిగా కళ్ళ నుంచి కూడా వేడిగా నీళ్లు వచ్చేస్తాయండి. కారణం ఏంటో చెప్పరా దయచేసి.
0: అంటే మీరు దాని గురించి పరీక్షలు చేసుకున్నారా?
1: అంటే దాని గురించి ప్రత్యేకించి కాదండి, మా డాక్టర్గారికి వెళ్ళినప్పుడు చేస్తారు కదా, జ్వరం ఉందో లేదో అని చూస్తారు కదా, అలా చేసినప్పుడు జ్వరం లేదండి అంటారండి, కానీ ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోద్దండి ఎప్పుడు కూడా.
0: ఇప్పుడు మీకు అలా ఉన్నప్పుడు అనలిటికల్ గా ఇన్వెస్టిగేషన్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు జ్వరం లేదు అంటున్నారు, కానీ ఒళ్ళంతా వేడిగా ఉందంటున్నారు, దానికి కారణం ఏంటనేది పరీక్షల ద్వారా నిర్ధారించడం జరుగుద్ది. ఎగ్జామినేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అప్పుడు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి.
1: అది రక్త పరీక్ష చేశారు సార్, అదే నార్మల్ గా ఉన్నాయన్నారు సార్ రాజేష్ గారు.
0: మరి నార్మల్ గా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ మెటబాలిజం బట్టి ఉంటుంది, అంటే పుట్టుకతోనే వచ్చిన మార్పులు అవి.
2: మీకు ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా త్రిమూర్తులు గుప్తా గారు?
1: అమ్మా, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మలేరియా జ్వరానికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి కొంచెం చెప్పరా దయచేసి.
0: సో మలేరియా జ్వరం గురించి మామూలుగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమకాటుకి గురి అయి ఉండాలి, ఎందుకంటే మలేరియా స్ప్రెడ్ అనేది అలా జరుగుద్ది. రెండోది, ఈ జ్వరం వచ్చేది రోజులో ఒక టైంలో వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన హెడేక్, చాలా తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. జ్వరం తగ్గినప్పుడు విపరీతమైన చెమటలు పట్టడం, ఇది సహజంగా మలేరియా లక్షణాలు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మలేరియా పరీక్షలు చేసుకొని దానికి నివారణ చర్యలు అనేది తీసుకోవడం జరగాలి.
1: చాలా సంతోషం సార్, ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: నమస్కారం
2: డాక్టర్ రాజేష్ గారు. ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కూడా ఎలాంటి చికిత్సా విధానం ఉంది, ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
0: ఏ జ్వరం వచ్చినా కానీ పర్టికులర్గా మనం ఈ ట్రాపికల్ సీజన్ ఫీవర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ఫస్ట్ మనం హెల్దీగా ఉండడం నంబర్ 1 పాయింట్. నంబర్ 2, వీలైనంత మటుకు ఇంట్లోనే న్యాచురల్ పద్ధతుల్లో మనం మేనేజ్ చేయడం అనేది ట్రై చేయాలి. వాటిల్లో బేసిక్ మెకానిజం నేను ఇందాక చెప్పినట్టు ఆహార నియమాలు ప్రాపర్గా పాటించడం, రెస్ట్ తీసుకోవడం, జెంటిల్ గ్రేడెడ్ ఎక్సర్సైజ్ చేయడం, నిద్రపోవడం, వాటితో పాటు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటున్నాం, అంటే ముక్కు దెబ్బడి ఉందనుకోండి ఆవిరి పట్టుకోవడం, అలాగే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఈ పసుపు, పాలు, మిరియాలు ఇలాంటివి న్యాచురల్ పద్ధతుల్లో మనం నివారణ చర్యలు తీసుకోవడం అనేది కూడా ఫస్ట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను హైలైట్ చేసినప్పుడు ఏదైతే తీవ్ర రూపం దాలుస్తుందో, ఎక్కడైతే ప్రాబ్లం పెరుగుతూ వస్తుందో అప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు బట్ ఇంకా
0: జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా జీవన శైలి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది.
2: ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
0: ఎస్, అందరూ కూడా ఈ మధ్యకాలంలో పర్టికులర్గా యంగ్స్టర్స్లో ఎక్కువగా నేను గమనిస్తున్నది లేట్ నైట్ తినడం, లేట్ నైట్ పడుకోవడం, నిద్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. బాడీలో జరిగే జీవక్రియల్లో చాలా ఇంపార్టెంట్గా నిద్రలో జరుగుతాయి. దాంట్లో ఆ రెస్ట్ రిపేర్ ప్రాసెస్ జరిగిన దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్గా నిద్రపోతామో బాడీగా మనకి ప్రొటెక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే అర్లీగా పడుకొని అర్లీగా లేయడం అనేది కూడా మంచి ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ బెనిఫిట్. ఆ విధంగా చేసినప్పుడు మనకిప్పుడు తరచుగా

0: డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, ఊబకాయం కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ పద్ధతుల్లో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనం నివారించుకోవచ్చు. లాంగ్ టర్మ్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు.
1: సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సరైన ఆహారం, సరైన నిద్ర, రెడీ టు కుక్ అని కాకుండా మనమే మీరు అన్నట్టు ఇంట్లో నుంచే మార్పులు చేసుకోవాలంటున్నారు. ఇంట్లో వండుకుందే తినుకుంటా, అలాగే ప్రాపర్ స్లీప్, నిద్ర అనేది 7 to 8 hours చాలా ఇంపార్టెంట్ అని అంటారు, మీరు కూడా చెప్పారు. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపొచ్చని మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు రాజేష్ గారు. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు మాతో వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మరింత వరకు విన్నారు.

తేరే తేరే తేరే చాహనే వాలే హై హమే కాలే హై తో క్యా

తందాన దిల్ తోడ గాతా తందాన హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హైం హమ్ కాలే హైం తో క్యా హువా దిల్ వాలే హైం హమ్ కాలే హైం తో క్యా హువా దిల్ వాలే హైం హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హైం హమ్ కాలే హైం తో క్యా హువా దిల్ వాలే హైం తాలి తగ జుమ్ తగ తాలి తగ జుమ్ తగ దల అంగు తగ జగ తగ తదిగ నగ తగ నగ తగ జుమ్ తగ నగ నగ జుమ్ తగ నగ నగ జుమ్ తగ నగ నగ జమ్ తరిత జగ తరిత జన జన కుకు దరి దాకు దరి గెడి తాలి తరిత జగ తరిత జన జన కుకు దరి దాకు దరి గెడి జమ్ తరి జగ తరి తగ నగ నగ తజ్జిండు తజ్జిండు తజ్జిండు తజ్ జమ్ తరి జగ తరి జన జన కుకు తజ్జిండు తజ్జిమ్ తజ్జిండు తగ తగ జంగు గురుడుం కడద గురుడుం తగ జగ గురుడుం पाखा नारंगी की पाका पाका चूचा रंगी चालान जैसे मस्त शराबी हालत रंग बिरंगी।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ సమాపేశం కొద్దిసేపటి క్రితం రాష్ట సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అన్నారు. దుబాయ్ టెలవివ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని ఆయన అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాముడు వేరు, శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చదువుతో పాటు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, వినయాన్ని పెంపొందించుకోవాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఈరోజు స్నాతకోత్సవం జరిగింది. విశ్వవిద్యాలయ చీఫ్ రెక్టర్ హోదాలో హాజరైనటువంటి గవర్నర్ అతిథులతో కలిసి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. వర్షాభావ ఎల్నినో పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహాత్మాగాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకమన్నారు. రేపు వారి జయంతి సందర్భంగా ఇద్దరికీ నివాళులర్పించారు. సత్యం, అహింస, కరుణ వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ మానవాళికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్థ సేవకు శాస్త్రిజీ జీవితం ప్రతీకగా నిలిచిందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని శాంతి, ఐక్యత, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్. మరి సరికొత్తగా ముస్తాబైంది వివిధ భారతి అక్టోబర్ 1st ఈ రోజు నుంచి. మరి ఉదయం నుంచి సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తున్నారు కదా మా ఆర్జేలందరూ. మరి సాయంత్రం కూడా కొత్త కార్యక్రమంతో సిద్ధంగా ఉన్నాను నేను. సరదా సాయంత్రం అనే పేరుతో ఇవాళ నుంచి 7:30 నుంచి 8:30 వరకు నాన్ స్టాప్ 1 అవర్ పాటు శ్రోతల పార్టిసిపేషన్ ని వెల్కమ్ చేస్తూ, అలాగే వైరల్ అండ్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అప్డేట్స్ ని మీకు వినిపిస్తూ, అలాగే మధ్య మధ్యలో మీ మెదడుకి మేత పెడుతూ కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ మీ నుంచి సమాధానాలు రాబడుతూ సరదా సాయంత్రాన్ని ఈరోజు ఎంజాయ్ చేద్దాం. మరి ఇవాళ నుంచి సరికొత్త కార్యక్రమం సరదా సాయంత్రం స్టార్ట్ అవుతోంది. మరి స్టార్ట్ చేసేద్దాం చాయ్తో హాయ్ కబుర్లు కాసేపట్లోనే.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. కూల్ కూల్ ఈవినింగ్, హాట్ హాట్ చాయ్ సిప్ చేస్తూ చక్కటి కబుర్లు వింటే భలే ఉంటుంది కదా. మరి కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటే ఎట్లా ఉంటుంది? ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాదంటారా? మరి ఈరోజు కూడా చాయ్ తో హాయ్ కబుర్లో మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను వచ్చేసాను. మరి డే స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం అండ్ వండర్ఫుల్ సాంగ్స్ వింటూ లెట్స్ ఎంజాయ్ ద షో. ఇంకా లేట్ చేయకుండా చాయ్ తో హాయ్ కబుర్లు స్టార్ట్ చేసేద్దాం విత్ దిస్ ఎనర్జెటిక్ నెంబర్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుంటూరుకారం సినిమా నుంచి ఘాట్ అయిన పాట విన్నాం కదా, థమన్ కంపోజిషన్లో రామజోగే శాస్త్రి గారు రాశారు, సంజీత్ హెగ్డే పాడిన పాట అది.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు, విత్ మీ ఆర్జే పవన్. ఈరోజు అక్టోబర్ 1 కదా, మరి ఈరోజు మన రోజు అనుకోవాలి మనం. అదేంటి ఈరోజు మన రోజు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. వివిధ భారతి అనగానే మన మనసులో మెదిలేదేంటి? అన్డౌటెడ్లీ సంగీతం, మ్యూజిక్ కదా. మరి ఈరోజుకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంతో సెలబ్రేట్ చేసుకునే రోజు. ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవం. అందుకే ఈరోజు మొత్తం మ్యూజిక్తో కనెక్ట్ అయ్యే మన రోజు అన్నాను అనమాట. మరి మాట్లాడుకుందామా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే గురించి? భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, మన సంస్కృతులు కూడా వేరు కావచ్చు, కానీ సంగీతాన్ని ఆస్వాదించే మనస్సు మాత్రం అందరికీ ఒకటే. అందుకే సంగీతానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది, అదే ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే. దట్ ఈజ్ ఆన్ అక్టోబర్ 1. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంగీతాన్ని ప్రజలందరికీ మరింత చేరువు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డేని జరుపుకోవడం ప్రారంభించాం మనం. ఎప్పటి నుంచి? 1975 నుంచి ఈ అంతర్జాతీయ సంగీత దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. మరి అసలు ఈ వరల్డ్ మ్యూజిక్ డే వెనుక ఉన్న కారణాలేంటి, అలాగే అసలు సంగీతంతో ప్రపంచానికి ఉన్న అనుబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ్టి ఛాయ్తో హాయ్ కబుర్లో మాట్లాడుకోబోతున్నాం మనం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే పవన్తో. ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్టోబర్ 1 సందర్భంగా. ఒకసారి మన లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మీరు ఒక్కళ్లే కూర్చుని ఒక్కసారి మీ మెమొరీస్ అన్నిటిని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనది. అయితే మన బాల్యంలో అమ్మ పాడిన జోలపాట ఉంటుంది, స్కూల్ డేస్లో ప్రేయర్ ఉంటుంది, కాలేజ్ డేస్లో అయితే ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ అయి పాడుకున్న పాటలుంటాయి, కలిసి ఎంజాయ్ చేసిన పాటలుంటాయి. అండ్ మీరు ఒక మూవీకి వెళ్ళారనుకోండి, కొన్ని పాటలు అయితే ఇప్పటికీ స్టిల్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి, అంత పవర్ ఉంది మ్యూజిక్కి. కాబట్టి కొన్నిసార్లు మనం ఒక పాట విన్నప్పుడు, అరే ఈ పాట వింటే ఎప్పుడో విన్నట్టుందే, అరే భలే ఉంటుంది కదా ఈ పాట అనే మాటలు మనకి తరచూ మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే పాట కేవలం చెవుల్లోకి వెళ్ళదు, అది జ్ఞాపకాల్లోకి కూడా వెళ్తుంది. అండ్ రేడియోకి సంగీతానికి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన శ్రోతలు కూడా ఈ పాటికి ఆలోచిస్తూ ఉంటారు, రేడియో వల్ల నేను ఎంత సంగీత జ్ఞానాన్ని పొందాను, ఎంత ఆహ్లాదాన్ని పొందాను అని. మరి రేడియోకి సంగీతానికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట అరవింద సమేత సినిమాలోది. సిరివెన్నెల గారి సాహిత్యం, థమన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచు.

0: ఉదయతార
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
0: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
0: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
0: మీట్ ద స్టార్.
2: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

లేటెస్ట్ చాట్ బస్టర్ ద పారడైజ్ నుంచి విన్న పాట అది. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్, కాసర్ల శ్యామ్ సాహిత్యం, అర్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన పాట. FiveTwenty-Nine స్టూడియో క్లాక్ లో చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. వరల్డ్ మ్యూజిక్ డే గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా సంగీతంతో మన రేడియోకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది, అట్ ద సేమ్ టైం భావోద్వేగమైంది కదా. టెలివిజన్ రాకముందు, మొబైల్ ఫోన్స్ లేని కాలంలో, ఇంటర్నెట్ అనే మాట కూడా తెలియని రోజుల్లో రేడియోనే కోట్లాది మంది ప్రజలకు పాటలను, సంగీతాన్ని చేరువ చేసింది. అలా రేడియోలో వినిపించిన ఒక పాట ఒక ఇంట్లో మాత్రమే కాదు, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఎంతోమంది శ్రోతల మనస్సుల్లో ఒకేసారి మారుమోగేది. అందుకే రేడియోలో సంగీతానికి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో కూడా రేడియోకున్న ప్రాముఖ్యత, దాని

కున్న ఇంపార్టెన్స్ ఎప్పటికీ తగ్గదు, తగ్గబోదు కూడా. ఎందుకంటే సంగీతం మనిషి నుంచి మనిషికి నేరుగా చేరే ఒక భావం. అందుకే మన శ్రోతలందరికీ ఆకాశవాణి వివిధ భారతి తరపున ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు. స్టే ట్యూన్డ్.

0: మణిశర్మ గారి కంపోజిషన్లో అనంత్ శ్రీరామ్ సాహిత్యం, హరిచరణ్, శృతిక సముద్రాల పాడిన పాట, చెన్నై లవ్ స్టోరీ సినిమాలోంచి.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
6: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 5:37 స్టూడియో క్లాక్ లో అక్టోబర్ 1 కి ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మనకు ఉదయం కళ్ళు తెరవగానే, నిద్ర లేవగానే చాలా మందికి గుర్తొచ్చేదేంటి? ఎస్ ఎస్, కరెక్ట్, మీరు చెప్పింది, కాఫీ. కాఫీ, చక్కటి చిక్కటి కమ్మటి కాఫీ అరోమా మన ముక్కుని తాకగానే ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది కదా, చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే అనుభవమే ఇది. ఒక సిప్ తీసుకున్న తర్వాత ఆ డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం వచ్చేసినట్టు అనిపిస్తుంది మనకి. అందుకే కాఫీ ఈజ్ నాట్ జస్ట్ అ డ్రింక్, ఇట్స్ అన్ ఎమోషన్ కదా. ప్రతి సంవత్సరం మన అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ కాఫీ డే జరుపుకుంటాం. అండ్ కాఫీ గింజలు అనేవి మొదట ఇథియోపియా నుంచి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకి విస్తరించాయి. మన భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి ఉన్న స్పెషాలిటీ అండ్ దాని స్పెషల్ క్రేజ్ వేర్ అనమాట. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే మన తమిళనాడు ఫిల్టర్ కాఫీ కానీ, లేకపోతే చాలా చోట్ల ఫిల్టర్ కాఫీ దొరుకుతూ ఉంటుంది. అండ్ అందులో ఉండే టేస్ట్ అయితే అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగని చెప్పి కొంతమంది ఎక్కువగా కాఫీ తీసుకుంటూ ఉంటారు, బట్ మోతాదులో తాగితే అది ఖచ్చితంగా మంచిదే. కాఫీలో ఉండే కెఫిన్ మనలో ఒక అలర్ట్నెస్ని పెంచుతుంది అనమాట. ఇన్స్టెంట్గా ఒక స్పార్క్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అలసిపోయి ఉన్నప్పుడు. మన చేతిలో ఉన్న ఆ చిన్న కాఫీ కప్ వెనకాల ఒక రైతు ఆ కాఫీని, గింజల్ని పండించే శ్రమని కూడా ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన రోజు అనమాట. కాబట్టి ఏదేమైనా సరే, మీకు ఇష్టమైన ఒక కప్ కాఫీతో ఈ రోజుని మరింత రుచికరంగా మార్చుకోండి. వరల్డ్ కాఫీ డే సందర్భంగా స్టే ట్యూన్డ్.

0: రమ్యా బెహ్రా శ్రీకృష్ణ పాడిన పాట గీతాంజలి సినిమా కోసం.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

5:43 స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది. అక్టోబర్ 1, అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం ఏది అంటే ఖచ్చితంగా ఈరోజు మాత్రం నేను రక్తదానం అనే చెప్తాను. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే. ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ ఇమ్యూనోహెమటాలజీ ఆధ్వర్యంలో 1975 నుండి ఈ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించి, తద్వారా రక్తం కొరతను నివారించి, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది కదా మనం జరుపుకునే దినోత్సవాల్లో, మరి ఈ ఇయర్ థీమ్ ఏంటో తెలుసా? 1 డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్స్ అనే ఇతివృత్తంగా ఈరోజు సాగుతుందన్నమాట. అండ్ మీరిచ్చే ఒక చుక్క రక్తమే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరి ప్రాణాలు నిలబెడుతుంది. కాబట్టి కులమతాలకు అతీతంగా సాటి మనిషికి సాయం చేసే గొప్ప మార్గమే రక్తదానం. కాబట్టి మీరు కూడా రక్తదానం చేయండి, మరొకరి ప్రాణాన్ని నిలబెట్టండి. స్టే ట్యూన్డ్.

0: అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట పూర్ణాచారి సాహిత్యం, విజయ్ బల్గానియన్ సంగీతం, కోర్ట్ సినిమా నుంచి విన్నారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఇది ఈనాటి చాయ్ తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి విన్న పాటది రచన చంద్రబోస్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, అనురాగ్ కుల్కర్ణి పాడారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురి ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను

0: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమాపేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సమాపేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: కాలేజీలో డ్రీమ్ యూనివర్సిటీ ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ స్టోన్, పైలాండ్ ఆవిష్కరణ, దాంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్, స్టేజ్ ప్రోగ్రామ్, వీటి కోసమని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో పాఠశాల శివ అంబేడ్కర్ గారి యాజమాన్యంతో సరి పనులను పర్యవేక్షించి జరిగింది.
0: ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అని అన్నారు. దుబాయ్ టెలవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన సాహసం వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని తెలిపారు. కెప్టెన్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మంది వృద్ధులకు నెలకు 2016 రూపాయలు అందుతోందని తెలిపారు. 33 జిల్లాల్లో దశల వారీగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో 205 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో డివిజన్ ఈఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాముడు వేరు, శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీ భారత్ మంటపంలో మంథన్ పేరుతో ప్రారంభమయ్యాయి. 2 రోజుల ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పదవి కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సహకారంతో రూపొందించిన 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ దట్ షేప్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సౌర విద్యుత్కు ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక విద్యుత్తు దిశగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న చర్యలకు ఈ మైలురాయి నిదర్శనమని సీఎండి పేర్కొన్నారు. రైతుల భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే పీఎం కుసుమ్ ఏ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన సహాయక పరికరాలు, వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు, ట్రై గూడ్స్ ఆటోలు, అంధులకు ల్యాప్టాప్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే,
2: ఒక ట్రైసైకిల్ ధర దాదాపు 70,000 రూపాయలతోటి మన ప్రభుత్వం 6 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒకటి బ్యాటరీ ఆటో కూడా ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలతోటి ఈ బ్యాటరీ ఆటోలో మనం టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ముడి సరుకులన్నింటినీ పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుక్కుంటూ ఎవరైతే ఫోన్ల ద్వారా టిఫిన్ కావాలని చెప్తే అక్కడికక్కడే తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక నూతన బ్యాటరీ ఆటోను కూడా ఇవ్వడం జరిగింది.
0: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖాధికారి లక్ష్మీరాజం అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన,
3: వయోవృద్ధులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వారు అవగాహన కలిగి ఉండాలి. చట్టబద్దమైన వారసులు, వారి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధుల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
0: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు సమిష్టి కృషి అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని మంచిర్యాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్సటిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య వయసులో తమ తల్లిదండ్రుల ఆలన, పాలన, సంరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మనకు జీవితాన్ని, విలువలను నేర్పిన పెద్దల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నిజామాబాద్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ నీలిమ అన్నారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకల్లో అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 34-23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆసిఫాబాద్లోని జనకాపురి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తొలి ముద్ద కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి స్వరూపరాణి అధ్యక్షతన పోషణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురు ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:20 దాటి 38 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ.

0: భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఓన్లీ ఆన్ 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ రోజు నుంచి వివిధ భారతి సరికొత్తగా ముస్తాబై కొన్ని చిన్న చిన్న మార్పులతో కొత్త కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చేసింది. మీ లిజనింగ్ టైంని మరింత వండర్ఫుల్గా జాయ్ఫుల్గా మార్చడానికి మరి ఇవాళ సాయంత్రం కూడా చిన్న మార్పు. 7:30 to 8:30 మధ్యలో సరదా సాయంత్రం పేరుతో శ్రోతల్ని ప్రశ్నలు అడుగుతూ మీ నుంచి సమాధానాలు రాబడుతూ మధ్య మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడుతూ అలాగే ఆహ్లాదకరమైన పాటలు వింటూ మీ పార్టిసిపేషన్ని గంటసేపు పెంచి మిమ్మల్ని ఇంకొంచెం ఆనందపరచాలని సరికొత్తగా ముస్తాబైంది ఈ సాయంత్రం పూట. సరదా సాయంత్రం మరి 7:30 నుంచి 8:30 మధ్యలో ఉంటుంది, తెలుసు కదా. మీరు ఈమెయిల్ ద్వారా ఆన్సర్స్ పంపించవచ్చు నాకు hellovivihbharati@gmail.com. మరి ట్యూన్ చేసి ఉంచండి, అలాగే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సరదా సాయంత్రంలో సరికొత్త ప్రశ్నలతో అలాగే మంచి మంచి పాటలతో వండర్ఫుల్ అండ్ వైరల్ న్యూస్తో నేను రెడీగా ఉన్నాను. మరికొద్ది క్షణాల్లో డ్రైవ్ టైమ్ హిట్స్ విందాం. మరి 6:20 to 7 మధ్యలో డ్రైవ్ టైమ్ హిట్స్లో మీ జర్నీ టైంని మరింత ఆహ్లాదంగా వివరభారత్తో కలిసి మీ డ్రైవ్ టైంని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి పాటలు వింటూ ప్రయాణిస్తూ ఉంటారు కదా. మరి ఇవాళ కూడా మంచి సాంగ్స్ తీసుకుని నేను రెడీగా ఉన్నాను. అయితే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం చక్కగా ఆనందంగా ఇల్లు చేరాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా మార్కింగ్స్ని ఒబే చేయాలి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్న వాళ్ళు రిస్కీగా ప్రయాణించొద్దు. అండ్ 2-వీలర్లో వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి. అలాగే ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయకుండా అలా వెళ్ళవలసిన వాళ్ళని అలాగే వెళ్ళనిద్దాం. మనం ఎలాగైతే వెళ్ళాలో అలాగే వెళ్దాం. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా ముందుకు సాగితేనే మన ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మరి ఇవాళ డ్రైవ్ టైమ్ హిట్స్లో ముందుగా మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చేస్తోంది గబ్బర్ సింగ్, సినిమా నుంచి చంద్రబోస్ గారు రాసిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాడినవారు శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ. స్టే ట్యూన్డ్.

0: సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: బాద్షా సినిమా నుంచి సాంగ్ విన్నారు. థమన్ కంపోజిషన్ లో రామజోగే శాస్త్రి గారు రాశారు, దలేర్ మెహందీ రనైనా రెడ్డి పాడారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 102.8 మెగాహెట్స్ పై ఆకాశవాణి వివిధ భారతిలో డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మీ డ్రైవ్ టైమ్ని మరింత ఎనర్జెటిక్గా అండ్ ఎంటర్టైనింగ్గా మలచడానికి నెక్స్ట్ వినబోతున్నారు ఆ సినిమా నుంచి పాట. మికీ జెమేయర్ కంపోజిషన్లో రామజోగే శాస్త్రి గారి సాహిత్యం, సాయి శివాని, రమ్య బెహ్రా అండ్ రాహుల్ నంబియార్ పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ నేను పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడతాను, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. మీరు వర్కింగ్ పేరెంట్సా? అయితే పిల్లల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా కానీ కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి వస్తారు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కావాలి. ఇంకా దానికి తోడు ఈ మొబైల్ అడిక్షన్ ఒకటి, రీల్స్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారా? వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లలలో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే, పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండేలా ట్రై చేయండి. చాలామందికి కుదరకపోవచ్చు, బట్ ఇఫ్ యు క్యాన్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అడ్వైస్ అండ్ చిల్డ్రన్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేయండి. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కి తీసుకెళ్లడం మంచిది. డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ని సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లోని పిల్లలు పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అట్ ద సేమ్ టైం వాటి యాక్సెస్ తల్లిదండ్రులు ఇద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు, కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. అట్ ది సేమ్ టైం యాజ్ అ కాన్సిక్వెన్స్, తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీకెండ్స్లో టైం ఉన్నప్పుడు, హాలిడేస్లో, మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. అండ్ యాట్ ద వీకెండ్స్ వారికి కేటాయించండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైన హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆర్డర్ చేయండి, వారికి ఇష్టమైన పనులు వంటలు చేసి పెట్టండి, పిక్నిక్కి, పార్క్కి, మూవీకి తీసుకెళ్ళండి. ఫస్ట్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏంటంటే ఒక అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో. పిల్లల్ని వదిలేసి మేమేమన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని చూసుకునే టైంలో ద బెస్ట్ టైం ఆఫ్ దేర్ లైఫ్ లేకుండా పోతున్నామా అని ఒకటి ఉంటుంది. అలాగని ఏదైనా కానీ జాబ్ వదిలేసి కంప్లీట్గా పిల్లల్ని చూసుకుంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికే బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు వర్క్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూసుకోండి, ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ వెతుక్కోండి. వీలైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు వదలండి, ఒక నానీని పెట్టుకోండి, ట్రస్ట్ వర్తి పీపుల్ దగ్గర వాళ్ళని పెట్టేలా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణంగా ఉండటానికి జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాం, నిజమే. అయితే వాస్తవం ఏమిటంటే ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. తల్లిదండ్రుల పెంపకంలో లేదా మీ పనిలో మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, నేను అన్నిట్లో సక్సెస్ అనుకుంటే అది ఒక్కోసారి కాకపోవచ్చు.
మీరు చేయాల్సిందల్దా మిమ్మల్ని మీరు ఒక హ్యూమన్ బీయింగ్లా చూసుకోండి, ఒక

సూపర్ హ్యూమన్ బీయింగ్లా మాత్రం కాదు. మీరు అవాస్తవాన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ దాని బారిన పడకుండా ఉంటారు. బీ రియలిస్టిక్ అబౌట్ వాట్ యు ఆర్. మీ ఆశలు ఏంటి, ఆశయాలేంటి, మీరు ఎలా అనుకుంటున్నారనేది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. పరిపూర్ణ పని జీవిత సమతుల్యత ప్రతిరోజు సాధించబడదు. కాబట్టి ప్రతి పని దినంలోనూ మీ హృదయం కోరుకునే ప్రతిదాన్ని చేయడానికి మీకు అవకాశం ఉండదు. డోంట్ ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అదర్స్ అండ్ యువర్స్. ఒక్కోసారి వస్తాయి పోతాయి, కాబట్టి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, సహాయం కావాలంటే అడగండి. మీ పార్ట్నర్ని అడగొచ్చు, ఎందుకు ఒక్కోసారి మీ పిల్లల్ని కూడా మీరు చిన్న చిన్న హెల్ప్స్ అడగొచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరండి. ఇలా ఒక్కరే తమపై అన్నీ వేసుకొని మీరు ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారమ్మో అడిగితే ఏమనుకుంటారో అని. అది అడిగితే కదా తెలిసేది. ఆ రిస్క్స్ ఏంటో మీకు తెలుసు, ఎవరిని అడగొద్దో మీకు తెలుసు. మీ క్లోజ్ వాళ్ళనైతే అడిగి చూడొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం పడ్డప్పుడు ఆ హెల్ప్ మీరు చేయండి. చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్తో షేర్ చేసుకోండి. మీ పార్ట్నర్కి చెప్పండి వాటిని కంప్లీట్ చేసేలా. మీ ప్రాజెక్ట్లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మీ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఏదన్నా అడ్వైజ్ అయితే ట్రస్ట్ వర్తీ వెల్ విషర్స్ దగ్గర మీరు వాటి ప్రస్తావన తీసుకొచ్చి డిసిషన్ మేకింగ్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మక చిట్కాల కోసం మనం క్యాలెండర్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటైజ్డ్ ఫామ్లో ఎన్నో యాప్స్, క్యాలెండర్స్ వచ్చేసాయి, ప్లానర్స్ వచ్చేసాయి, జర్నలింగ్ వచ్చేసింది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని లైఫ్ని ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులతో, సిబ్లింగ్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో అందరూ కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకు సోషల్ మీడియా ఉండనే ఉండింది. ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండకపోవడానికి ఏంటంటే మనకు వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుడే. మంచి మెసేజెస్ పెట్టండి వాళ్ళకి, ఏదైనా ఒక టైం చూసుకొని ట్రై టు కాల్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్ పర్సనలీ. ప్రతిరోజు లేదా వీకెండ్లో అందరినీ కలవడం కుదరకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ మెసేజ్, యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ పర్సనల్ మెసేజ్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ మేక్ అ కాల్ టు దెమ్. తర్వాత దొరికిన టైంని మనము క్వాలిటీ టైంగా చేసుకొని దాన్ని మనం మన వాళ్లతో స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక్కోసారి చాలా మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడు వస్తారో తెలియదు. మార్నింగ్ రష్లో ఉంటారు, ఈవినింగ్ కాగానే అలసిపోయి వస్తారు. వారు ఆ క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వలేరు. కానీ దొరికిన టైం, మీకు కొద్దిపాటి టైం అయినా కానీ ఫుల్గా క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకొని మీరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోవడం కంటే అలసిపోకుండా ఉండటానికి మంచి మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ డే, మీ వర్క్ అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ మీపై పడదు. అండ్ దీంట్లో మీ పార్ట్నర్ని చేర్చుకోండి, చేర్చుకొని విధులు అప్పగించుకోండి. మీరేది చేయగలరు, వాళ్ళేం చేయగలరు, ఎవరి కెపాసిటీ ఎంత అని. మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే మీరు మీ బాస్తో మాట్లాడొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అ మీ టైమ్, మీ పర్సనల్ టైం కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి రిఫ్రెష్డ్, యూ విల్ బి రీజువినేటెడ్ అండ్ యూ విల్ బౌన్స్ బ్యాక్ టు లైఫ్ విత్ రెసిలియన్స్. మీ టైం అనేది పెట్టుకోండి, పర్సనల్ స్పేస్ పెట్టుకోండి, పర్సనల్ టైం పెట్టుకోండి, ఇంప్రూవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోవాలనుకుంటే బాగుపరచుకోండి. ఫర్ వర్కింగ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్తే. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు మీరు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో మానసిక వ్యాధుల నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మాధవ్.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 7 గంటలు దాటి 35 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్ష

0: ను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువకో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటును అందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: డిఫెన్స్ సెక్టర్ మే భీ హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాహతే హై కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే, యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛతా అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రతా కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

0: క్రమబద్ధమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, పిల్లల్లో మానసిక వ్యాధుల నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మధుసూదన్ జోషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక వ్యాధులు రావటానికి గల కారణాలు ఏమిటి?
1: పిల్లల్లో మానసిక రోగాలు రావటం అంటే పెద్దవాళ్ళలో అయినట్లనే వీళ్ళలో అదే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన కారణము వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా తల్లికి రోగాలు వచ్చినా కూడా వాళ్ళకు ఆ రోగాలు రావచ్చు. డెలివరీ అప్పుడు కూడా అంటే కాంప్లికేషన్స్ అయినాయనుకో, ప్రీమాచ్యూర్ డెలివరీ అయిందనుకో, 7th మంత్లోనే అయిపోతే కూడా అటువంటి వాళ్ళ బ్రెయిన్ మెదడు చాలా వీక్ ఉంటుంది, దానివల్ల దానికి సరైన పరిస్థితి దొరకకపోతే అటువంటి వాళ్ళలో కూడా మానసిక రోగం రావచ్చు. లేకపోతే వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా డెవలప్మెంట్ సరిగ్గా కాక వాళ్ళ తెలివి తక్కువ ఉండేసి వాళ్ళు సమాజంలో ఉండలేకపోవటము, అది జరగవచ్చు. లేకపోతే డెలివరీ తర్వాత కూడా పిల్లల్లో మెనింజైటిస్ ఇటువంటి రోగాలు వచ్చిన తర్వాత మెదడు భాగాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి రోగాలు రావచ్చు. కొందరు పిల్లల్లో సొమ్మరోగం అంటాము, అటువంటి రోగం ఉంటే కూడా ఇది రావచ్చు. కొందరు పిల్లల్లో మెటబాలిక్ జబ్బులు అంటే వాళ్ళ కిడ్నీ సరిగా లేదు, హార్ట్ సరిగా లేదు, సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా పోక ఆ బ్రెయిన్ వీక్ అయినందుకు దానివల్ల కూడా కొన్ని జబ్బులు రావచ్చు. కొందరు పిల్లల్లో పారివారిక పరిస్థితి అంటే ఎవరు అబాండెంట్ చైల్డ్ అనుకోండి, పుట్టిన తర్వాత ఆ పాపని ఎక్కడో వదిలి వెళ్ళిపోయినారు, ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది, ఎందుకంటే అది ఆర్గానిక్ అంటాము అంటే బ్రెయిన్లో ఒక వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చినది, ఇది సామాజిక పరిస్థితి వల్ల వచ్చినది. ఎక్కడైతే అట్లా వదిలేసి పోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరు, అటువంటిప్పుడు వాళ్ళకి ఎవరు అడాప్ట్ చేస్తే కానీ లేకపోతే వాళ్ళకి ఎక్కడ హోమ్లో పెట్టేస్తే అక్కడ పరిస్థితులు వాళ్ళ వాతావరణం సరిగ్గా దొరకకపోతే దానివల్ల కూడా మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాలేకపోతారు, దానివల్ల కూడా అటువంటి జబ్బులు వస్తాయి. తర్వాత స్కూల్ వెళ్ళే పిల్లల్లో స్కూల్ వెళ్ళటానికి భయము, యాంగ్జైటీ, స్కూల్ వెళ్తే ఏమవుతుందో అనేసి ఆ భయము, చదవలేకపోతున్నాను నా గురించి అందరూ ఏమనుకుంటారో అని దానివల్ల భయము, ఆ భయం వల్ల వచ్చే జబ్బులు. తర్వాత 6 to 10 ఆ వయసు గ్రూప్లో కూడా వాళ్లకు తల్లి తండ్రి దూరం అయిపోవటము, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లో పోయి వీళ్ళు ఎవరితోనో ఉండాల్సింది వచ్చింది అనుకో, లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ బాగాలేరు, వాళ్ళ వల్ల వీళ్ళకు వేరే పదార్థాలు అలవాటు పడేసి దానివల్ల రావచ్చు. ఇక 10 సంవత్సరాల తర్వాత జనరలీ ఆడపిల్లల్లో ప్యూబర్టీ అప్పుడు వాళ్ళకు మెన్సెస్ మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళకు ప్యూబర్టీలో వాళ్ళకు అర్థం కాదు ఎందుకు నా శరీరం ఇట్లా అయిపోతుంది, ఈ నా శరీరం ఇట్లా ఎందుకు డెవలప్ అవుతుంది, మగపిల్లలకి అట్లా అవుతలేదు నాకెందుకు అవుతుంది అనేసి వాళ్ళు పరిస్థితిలో పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి కానీ ఎవరైనా కూర్చొని నచ్చ చెప్పి ఇది కరెక్టే అనేది చెప్పకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండి దాంట్లోనే మనసులో ఆలోచించుకుంటా జబ్బులో పోవచ్చు. ఇప్పుడు మగపిల్లల్లో కూడా ఆడపిల్లల తరఫు అట్రాక్షన్ ఎక్కువ రావడము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతలేరు అనేసి, మన విలువ తక్కువ ఉన్నదా అనేసి అటువంటి ఆలోచనలు, ఇవన్నీ సైకాలజికల్ కారణాల వల్ల కూడా వాళ్ళ మనసు మీద ప్రెషర్ వచ్చేసి వాళ్ళు ఇటువంటి జబ్బులు తెచ్చుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మీరు చెప్పారు పిల్లల్లో మానసిక వ్యాధులు రావడం గల కారణాలు ఏంటో మీరు తెలియజేశారు. అయితే ఈ పిల్లలు ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు అని ఎలా గుర్తించాలి?
1: అది అంటే ఆ వయసులో ఉన్న అందరు పిల్లలతో మనం కంపేర్ చేస్తాము, కంపేర్ చేసి వీళ్ళందరూ 1 ఇయర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరిలో కొందరికేమో నిలబడటం నడవటం వచ్చేసింది, కొందరికి రాలేదు, కొందరేమో అమ్మ నాన్న అంటున్నారు కొందరు అంటలేరు, కొందరికేమో ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఒక భాగం వీక్ ఉంది, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నాము, ఇటువంటి లక్షణాలు కనబడిచినప్పుడు మనం వెంటనే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించామంటే అప్పుడు మనకు తెలుస్తుంది కి వీళ్ళలో ఈ వీక్నెస్ ఉంది, దీనివల్ల ఇటువంటి జబ్బులు రావచ్చు, ఇన్ ఫ్యూచర్ వాళ్ళలో పెరుగుదలలో ఈ వీక్నెసెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు, సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో, ఎందుకంటే

0: కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కొందరు పిల్లలు మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటారు, కొందరు పిల్లలు లాంగ్వేజ్లో వీక్ ఉంటారు, కొందరు పిల్లలు రాయటంలో అంటే రైటింగ్ డిజబిలిటీ అంటాము, లర్నింగ్ డిజబిలిటీ అటువంటివి ఉన్నాయంటే అప్పుడు చిన్నప్పుడు వయసులోనే మనం తెలుసుకొని హెల్ప్ చేసామా, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. అది చెయ్యకపోతే వాళ్ళలో మనసులో ఒక తప్పుగా ఒక భావన వచ్చేసి వాళ్ళు ఇంకా మానసికంగా డిప్రెషన్లో పోయి, లేకపోతే నేను వేస్ట్ ఏం పనికిరాను అనేసి కొందరు అయితే ఆత్మహత్య వరకు కూడా పోతారు.
1: పిల్లల్లో మానసిక వ్యాధులు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ స్కూల్ బిహేవియర్ ఇటువంటి దానికి, లేకపోతే బెడ్ వెట్టింగ్ అంటాము అటువంటి దానికి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్లకు వేరే అంటే బిహేవియరల్ ట్రైనింగ్ చేసి మనం వాళ్ళకు దీంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ ఎవరికైతే పుట్టకంలో ప్రీమాచ్యూర్ అన్నానే నేను, అట్లా ముందు పుట్టిన వాళ్లలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, దానికి ఫిజియోథెరపీ కానీ ట్రైనింగ్ కానీ అటువంటివి కూడా యాడ్ చేసి మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కొందరికి డిప్రెసివ్ జబ్బులు, యాంగ్జైటీ జబ్బులు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతిదానికి దిగులు పడతారు, భయపడతారు, నాతో ఇది కాదేమో అనేది ఏది చేయడానికే ముందుకు పోరు. అటువంటి వాళ్లకు సాహసం చెప్పేసి వాళ్ళకు బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాము. లేకపోతే కొందరు పిల్లలు ఈ యానిమల్ ఫోబియాస్ అంటాము, స్కూల్ ఫోబియాస్ అంటే జంతువులకు భయపడతారు, అటువంటి దానికి కూడా బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది అటువంటివి. కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా స్కిజోఫ్రెనిక్ ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్లకు ఆ లక్షణాలు రావచ్చు. అంటే ఎట్లయితే మనం అంటాం కదా, విశ్వామిత్రుడిలాగా ఉన్నాడు వీడు, ఎప్పుడు చూస్తే కోపానికి వస్తాడు, ఆ వశిష్ఠుడిలాగా కాదు. ఎందుకంటే ఆ లక్షణాలు మనకు కనిపిస్తే చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో పోట్లాడరు, అందరి మాట వింటాడు, అందరు చే ఆ మనిషి పిల్లలు అటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు పేరెంట్స్ ద్వారా కానీ జెనెటిక్గా రాకపోతే ఈ మానసిక వ్యాధులు అనేవి వాళ్ళ స్నేహితుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
0: స్నేహితుల వాళ్ళ వచ్చేది సైకలాజికల్ డిజార్డర్లు, అంటే సెపరేషన్ యాంగ్జైటీ లాగా. ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నాడో, ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళతో విన్నాను, సడన్గా వాళ్ళు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నాకు ఎవరు స్నేహితుడు లేరు, వేరే వాళ్ళందరూ నాకు ఎక్కిరిస్తారు, నేను వీళ్ళతో ఎట్లా ఉండాలి, దానివల్ల వాళ్ళకి మనసుకి బాధ వచ్చే అది దానికి జబ్బు అన్నాము, అది బాధ. ఆ బాధని మనం కూర్చొని నచ్చ చెప్పి ఆయనకు బిహేవియర్ ట్రైనింగ్ చేసి మనం తీసుకుపోయి. కానీ డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా సైకోసిస్ రావచ్చు, ఇన్ఫంటైల్ ఆటిజం అంటాము. ఆ ఆటిజం బీమారీ ఉన్న వాళ్లకు వాళ్లకు హెల్ప్ చేయాల్సింది వస్తుంది, కొందరికేమో కొన్నిసార్లు మందులు ఇవ్వాల్సింది వస్తుంది. జనరల్గా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మందులు ఎక్కువ వాడము, కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైనా, ఎందుకంటే నేను నిలోఫర్లో చైల్డ్ సైకియాట్రిక్లో పనిచేశాను, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. సో అక్కడ చూసిన వేరే వేరే లక్షణాల పిల్లల్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలో అది చూసి, ఎవరికైతే సైకలాజికలే ఉంది, ఇంట్లో పరిస్థితుల్లోలా ఉన్నది, వాళ్లకు బిహేవియర్ ట్రైనింగు, వాళ్లతో కూర్చొని మాట్లాడి నచ్చ చెప్పి వాళ్ళకు ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ చేసి మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, డిప్రెషన్ది, స్కిజోఫ్రీనియాది, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సైకోపాథిక్ జనాలు ఉన్నారు, అంటే దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అటువంటి వాళ్ళకు చిన్నప్పుడే అంటే వాళ్ళలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడటము, తప్పు దారిన పోవటము, తప్పు పనులు చేయటము, అటువంటి వాళ్ళకు ముందే చూసుకొని జ్యువెనైల్ డెలిక్వెన్సీ అంటాము. సో అటువంటి దానికి ముందటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి వీలుంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మానసిక వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
0: ఫస్ట్ తొందరగా హెల్ప్ తీసుకోవటం, రెండవది పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సహాయం చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుపోయినాము అంటే అక్కడ అసెస్మెంట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ అసెస్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసెస్మెంటు, వాళ్ళ పరివార సిచ్యువేషను, వాళ్ళ శారీరకంగా అంటే కొందరు పుట్టకంతోనే వచ్చిందనుకో మెంటల్ హ్యాండిక్యాప్, వాళ్లకు హెల్ప్ చేయడం వేరేగా ఉంటుంది. కొందరు పుట్టకంతోనే ఫిట్స్ ఉంటాయి, అటువంటి ఫ్యామిలీస్కి సెరిబ్రల్ ప్యాల్సీ ఉన్నదనుకో అటువంటి వాళ్ళకి అప్పుడు తెలుసుకొని వాళ్ళకి డబ్బు ఫిజియోథెరపీ మందులు స్పెషల్ స్కూల్స్ అవన్నీ మనం చేయొచ్చు. ఎక్కడైతే ఫ్యామిలీ పెద్ద

0: ఉంది. ఫ్యామిలీలో అందరు రోజు పొట్లాడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ థెరపీ చేసి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి కూడా చేయాలి. అంటే ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం, ఇంత ఈజీ కాదు.
1: డాక్టర్ గారు, ఈ మానసిక వ్యాధి ఉంది పిల్లలకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో ఓ ఇలా పిల్లలు మానసిక వ్యాధి ఉందని చూసే విధానంలో కొద్ది గొప్ప మార్పు ఉంది. ఈ మార్పు నుంచి వాళ్ళు బయటపడటం ఎలా? వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి?
0: చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ముందు ఈ సైకలాజికల్ సైకాట్రిక్ ప్రాబ్లం ఏముందంటే, మన ఫ్యామిలీలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి జబ్బు ఉన్నట్లా అనిపించింది, లక్షణాలు కనిపించినాయి అంటే పోయి హెల్ప్ తీసుకోవాలన్నా వద్దా, నలుగురిలో తెలిసిపోతే మన ఫ్యామిలీనే వాళ్ళు మెంటల్ ఫ్యామిలీ అనేది పక్కన పడేస్తారేమో, ట్యాబు వీడి దగ్గర పోదు, వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అనేసి మనకు సోషలీ ఐసోలేట్ చేసేసారు. అటువంటి పరిస్థితులు జరగవచ్చు. దానికోసం ఇప్పుడు ఈ కాలంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టీవీలో రేడియోలో అన్నింటితో ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చి ఇటువంటివి కూడా జబ్బులు, దానికి కూడా పరిష్కారం ఉంది, వీళ్ళకు కూడా అందరితో ఉండటానికి వీలుంది, వీళ్ళు ఎవరితో చెడుగా ప్రవర్తించే అవసరం లేదు అనేసి ఈ సోషల్ ఎడ్యుకేషన్ కనుక మనం చేయగలిగితే నాకు హెల్ప్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడకుండా ఎలా పెంచాలంటారు?
0: అంటే ముఖ్యంగా నేను అనేది చిన్నపిల్లల్లో వాళ్లకు వాతావరణం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు తిండి ఆహారం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు అన్ని డెవలప్మెంట్, అంటే కొందరిలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించిందనుకో వాళ్ళకు దాంట్లో డెవలప్ చేయడానికి, కొందరికి స్పోర్ట్స్లో ఉన్నదనుకో అది ముందే చూసుకొని వాళ్ళకి దాంట్లో తీసుకుపోయినామంటే, కొందరికేమో మ్యాథ్స్లో వీక్ ఉన్నారో వాళ్ళకు సబ్జెక్ట్స్ నేర్పించేసి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే, అంటే ముందటి నుంచే వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటువంటి జబ్బులు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆటిజం ఉందనుకో, స్కిజోఫ్రీనియా ఉందనుకో, డిప్రెషన్ అది జెనెటిక్గా వచ్చినాయి, దానికి ట్రీట్మెంట్తో పాటే మనం చేయొచ్చు. దానికి ఎంతవరకు సహాయం చేస్తామో మనము 100% చేయడానికి ఉండదు, కానీ వీళ్లకు ఈ వేరే వాళ్ళకైతే మనం 100%గా బయటికి తీసుకురావచ్చు. అందుకనేసి తొందరగా తెలుసుకొని వాళ్ళకి కనుక మనం సరైన హెల్ప్ ఇచ్చామా, డెవలప్మెంట్ ఛాన్స్ ఇచ్చామా, వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, పిల్లల్లో మానసిక వ్యాధుల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్. స్టూడియో క్లాక్ లో 7:30 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతుంది. ఈ రోజు నుంచి సరికొత్త కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి 8:30 వరకు సరదా సాయంత్రం. ప్రతిరోజులాగే మనం ఈ వైరల్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వింత వింత సంగతులు, ఇంట్రెస్టింగ్ గా అనిపించే వార్తల గురించి కూడా మాట్లాడుకుంటాం. అలాగే ఈ రోజు నుంచి మీ సాయంత్రాన్ని ఇంకొంచెం సరదాగా ఆహ్లాదంగా మార్చడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. మీరు ఈమెయిల్ ద్వారా ఆన్సర్స్ పంపించాల్సి ఉంటుంది, తెలుసు కదా, ఆల్రెడీ మీరు పంపిస్తున్నారు. ఈమెయిల్ అడ్రస్ మరొకసారి చెప్తాను నేను. ఈమెయిల్ ఐడి హలో వివిధ

0: bharati.hyderabad@gmail.com. వింటూ ఉండండి, సంగతిలోని మాట్లాడుకుందాం. మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాను నేను, మరి దానికి ఆన్సర్స్ మీరు పంపించాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో స్టార్ట్ చేద్దాం. సరదా సాయంత్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: సరదా సాయంత్రం వింటున్నారు. మరి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వైరల్ థింగ్ తో స్టార్ట్ చేద్దాం ఇవాళ మన సరదా సాయంత్రాన్ని. మీరు ఇంట్లో కూర్చుని వంట చేసేటప్పుడు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ అదే ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటే మీ మొబైల్ ఏం చెప్తుందో తెలుసా? వెల్కమ్ టు మహారాష్ట్ర అని కనిపిస్తుంది. నిజమండి, మీరు వింటుంది జోక్ కాదు, నిజం. ఇలా ఒక ఇల్లుందని మీకు తెలుసా? తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇంటి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? కిచెన్ తెలంగాణలో, బెడ్రూమ్ మహారాష్ట్రలో ఉండడం ఏంటి? అంటే ఇంట్లో ఉదయం టిఫిన్ తెలంగాణలో తయారవుతుంది, రాత్రికి నిద్ర మాత్రం మహారాష్ట్రలో నిద్రపోవాలన్నమాట. సాధారణంగా మన ఇల్లు ఎక్కడ అంటే ఒక రాష్ట్రం పేరు చెప్పేస్తాం, కానీ ఈ ఇంటి యజమాని మాత్రం అడ్రస్ చెప్పేటప్పుడు, సార్ ఇల్లు ఒకటే కానీ రాష్ట్రాలు రెండు అని చెప్పాల్సిందే. మరి ఏంటసలు కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే కొద్దిసేపు మీరు వెయిట్ చేయాలి, తప్పదు. మరి ఇవాళ సరదా సాయంత్రాన్ని ఒక ఇంట్రెస్టింగ్ థింగ్తో స్టార్ట్ చేశాం కదా, మరి అలాగే మన అందరిలో హుషారు కలగాలంటే మంచి జోష్ఫుల్ సాంగ్ ఉండాల్సిందే కదా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పే ఒక ఎనర్జెటిక్ సాంగ్తో స్టార్ట్ చేసుకున్నాం మన సరదా సాయంత్రాన్ని. సుఖ్వీందర్ సింగ్ నిత్యశ్రీ పాడిన పాట ఇది. చంద్రబోస్ గారి సాహిత్యం, వందే మాతరం గారి శ్రీనివాస్ గారి కంపోజిషన్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలోంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: సెవెన్ 7:42 స్టూడియో క్లాక్ లో సరదా సాయంత్రంలో ఉన్నాం మనం. నేను మీ ఆర్జే పవన్. సరదా సాయంత్రంలో ఒక వింతైన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కిచెన్ ఒక దగ్గర, అలాగే బెడ్రూమ్ ఒక దగ్గర, ఒక రాష్ట్రంలో, సెపరేట్ సెపరేట్ రాష్ట్రాల్లో ఉండే ఒక వింతైన సంఘటన సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది ఈ మధ్య. అయితే ఈ ఇంట్లో ఉండేది ఒక్క కుటుంబమే అయినా ఇంటి పన్ను మాత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి వస్తుందంట. అంటే జీతం ఒకటే, ఇల్లు ఒకటే, కానీ ట్యాక్స్ మాత్రం డబుల్ యాక్షన్ అన్నమాట. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే, ఎందుకంటే మన ప్రోగ్రాం పేరే సరదా సాయంత్రం కదా, కాబట్టి భర్త కూర ఎక్కడ పెట్టావంటే భార్య తెలంగాణలో పెట్టానని, అలాగే నా డ్రెస్ ఎక్కడని అడిగితే మహారాష్ట్రలో అని చెబుతుందేమో మరి. ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, నాన్న మా ఇల్లు ఏ రాష్ట్రం అని అడిగితే, బాబు చదువుకో, నువ్వు పెద్దయ్యాక మ్యాప్ చూసి చెప్పు అనాల్సి వస్తుందేమో మరి. సరిహద్దులు మనుషుల్ని విడదీయడానికి కాదు, పరిపాలన కోసం గీసిన గీతలు. కానీ ఈ ఇల్లు మాత్రం ఆ గీతలకే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చినట్టుంది కదా. మరి రెండు స్టేట్స్లో ఉండే ఇంటి గురించి మాట్లాడుకున్నాం కదా, బాగా వైరల్ అయిన విషయం గురించి. మరి రెండు దేశాల్లో ఉండే ఇళ్ళు గురించి కూడా మాట్లాడుకుందామా సరదా సాయంత్రంలో. ఎస్, ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఇంకొంచెం రీఛార్జ్ అవుదాం. ఆ సాంగ్ తర్వాత నేను క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. కాబట్టి వింటూ ఉండండి సరదా సాయంత్రం, క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటూ, క్వశ్చన్స్ అడుగుతూ, మీరు ఆన్సర్స్ పంపిస్తూ, అలా అలా ఈ వన్ అవర్ గడిపేద్దాం. స్టే ట్యూన్డ్.

0: చేస్తున్నారు సర్కారు, ఆఖరికి బేకారంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
0: కిస్సింగ్ కార్ కదా, స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతుంది కేల్తియా.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళ సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తామంటే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ కో జై బోలో.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
0: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: శంకర్ దాదా జిందాబాద్ సినిమా నుంచి చంద్రబోస్ గారు రాసిన పాట. మనో, దేవి, శ్రీప్రసాద్, చిరంజీవి గారు, శ్రీకాంత్ ఇలా అందరు గొంతు కలిపి ఎంటర్టైన్ చేసిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: 7:50 స్టూడియో క్లాక్ లో మరి సరదా సాయంత్రంలో క్వశ్చన్ టైం ఇది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు, క్వశ్చన్ ఎప్పుడు అడుగుతానా అని. ఆ టైం వచ్చేసింది. మరి మీరు కూడా ఈమెయిల్ ద్వారా ఆన్సర్స్ పంపించడానికి సిద్ధమైపోండి. ఒక మూవీ క్వశ్చన్తోనే మనం సరదా సాయంత్రాన్ని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం చాయ్తో హాయ్ కబుల్తో పాటు మిగతా అన్ని సెగ్మెంట్స్లో చంద్రబోస్ గారి పాటలు ఎక్కువగా విన్నాం కాబట్టి చంద్రబోస్ గారికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను నేను సరదా సాయంత్రంలో. సరదాగా కొంచెం ఆలోచించండి, ఈజీగానే వచ్చేస్తుంది మీకు ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే, చంద్రబోస్ గారు మొదట ఏ మ్యూజిక్ డైరెక్టర్కి పాట రాశారు? క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. చంద్రబోస్ గారు మొదట ఏ మ్యూజిక్ డైరెక్టర్కి పాట రాశారు? మీ ఆన్సర్స్ని హలో వివిధ భారతి .hyd@gmail.com పంపించండి. మీ ఆన్సర్, మీ పేరు క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను చదువుతాను. వింటూ ఉండండి సరదా సాయంత్రం విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz. స్టే ట్యూన్డ్.

0: వెన్నెల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: సరదా సాయంత్రంలో క్వశ్చన్ అడిగాను నేను. సరే, ఈమెయిల్ కాబట్టి కొంచెం మనకి వాట్సాప్తో పోలిస్తే కొద్దిగా తక్కువ మంది శ్రోతలు ఆన్సర్స్ పంపించినా కూడా చాలా ఉత్సాహంగా రియాక్ట్ అవుతున్నారు శ్రోతలందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆన్సర్స్ కరెక్ట్గా పంపిస్తున్నారు. మనకి న్యూస్ టైం అవుతోంది కాబట్టి ఈ లోపల నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చదివేసి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆఫ్టర్ ద న్యూస్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు పెడన్ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్గా పంపించారు. తర్వాత మనకి దస్తగిరి గారు కడప జిల్లా నుంచి, షేర్ల వెంకటేష్ గారు కరెక్ట్గా పంపించారు గజ్వేల్ నుంచి. తర్వాత నాగ్ నిర్వాణ్ గారు ములకల్పల్లి నుంచి కరెక్ట్గా పంపారు. మహమ్మద్ ఇనాయతుల్లా కానుగుల గోపాల్ కడతాల్ ఫ్యూచర్ సిటీ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే MM శ్రీలేఖ గారికి మొదటగా పాట రాశారు. 1995లో విడుదలైన తాజ్మహల్ సినిమాలో ముప్పలేని శివగారి దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మించిన సినిమా. శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి, శ్రీహరి గారు యాక్ట్ చేసిన సినిమా అది. చాలా పెద్ద హిట్ అయింది. అందులో MM శ్రీలేఖ గారు దానికి సంగీత దర్శకత్వం వహిస్తే ముప్పలేని శివగారు మొదటగా బోస్ గారి చేత పాట రాయించారనమాట. కరెక్ట్ ఆన్సర్ MM శ్రీలేఖ. కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, 8:30 వరకు మన సరదా సాయంత్రం ఉంటుంది. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:00 కావస్తోంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నోటీసులు జారీ అయిన ఓటర్ల ఇళ్లకు

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడిస్తారు. చదువుతో పాటు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, వినయం పెంపొందించుకోవాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వందల మంది ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని బృందంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కమిషనర్ దివ్యా దేవరాజన్ మెమో జారీ చేశారు. హైదరాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్ ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమం జరిగింది. ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాథ్ శ్రమదానంలో పిఐబి, సిబిఐ, సిబిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ, పరిశుభ్రత ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు కొనసాగించాల్సిన బాధ్యత అన్నారు. స్వచ్ఛత అనేది ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర సామాజిక బాధ్యతగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని భారత ఆహార సంస్థ నల్గొండ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR News_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎస్, ఈ పాటే చంద్రబోస్ గారు రాసిన మొదటి పాట. తాజ్ మహల్ సినిమా నుంచి ఉన్నారు. ఎంఎం శ్రీలేఖ గారు కంపోజ్ చేస్తుంది, బాలు గారు చిత్రగారి గానంలో. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్తో పాటు పాట కూడా ప్లే చేసి మీకు వినిపించేశాను. ఒకే పైకప్పు, రెండు రాష్ట్రాలు, ఒకే కుటుంబం, రెండు ప్రభుత్వాలు, ఒకే ఇల్లు, కానీ రెండు దేశాలు. ఇలాంటి విచిత్రాలు మన దేశంలోనే కనిపిస్తాయి. అందుకే ఇండియా అంటే నిజంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ మాత్రమే కాదు, డైవర్సిటీ ఇన్ ద డైనింగ్ రూమ్ కూడా. కొద్దిసేపటి క్రితమే మనం ఒకే ఇల్లు, రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకే ఇల్లు, రెండు దేశాల గురించి మాట్లాడుకుందాం. ఒకే ఇంట్లో ఒక భాగం ఇండియాలో, మరో భాగం మరో దేశంలో ఉంటే, ఎస్, ఇది మన దేశంలోనే కనిపించే ఒక అద్భుతమైన సరిహద్దు వింత. ఎక్కడంటే నాగాలాండ్లోని లాంగ్వా గ్రామం ఇందుకు ఫేమస్ ఎగ్జాంపుల్. ఇక్కడి ఆంగ్ అంటే సంప్రదాయ వారసత్వ అధిపతి ఒక ఆయన ఉంటారు. ఆయన ఇంటి గురించి చాలా కాలంగా ప్రసిద్ధి చెందిన విషయం ఏంటంటే, ఆ ఇంటికి ఒక భాగం భారతదేశంలో, మరో భాగం మయన్మార్, ఇంతకుముందు బర్మా అనేవాళ్ళం కదా ఇప్పుడు మయన్మార్ అంటున్నాం, మయన్మార్ వైపు ఉంటుందంట. అంటే ఇంట్లో కూర్చుంటే ఇండియా, కొంచెం అవతలకు వెళ్తే మయన్మార్. ఇక భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇళ్ల గురించి కొన్ని కథనాలున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హరిపుకూర్ ప్రాంతంలో కూడా సరిహద్దు రేఖకు దగ్గరగా కొన్ని ఇళ్లను సరిహద్దు విభజించినట్లు రిపోర్ట్స్ వచ్చాయంట. అలాగే దక్షిణ్ పారా ప్రాంతంలో కూడా కొన్ని ఇళ్ల ముందు భాగం భారతదేశంలో, వెనక భాగం బంగ్లాదేశ్ వైపు ఉన్నట్టు కూడా స్టోరీస్ ఉన్నాయి. అంటే ఇంటి ముందు నిలబడితే వెల్కమ్ టు ఇండియా, వెనక పెరట్లోకి వెళ్తే వెల్కమ్ టు బంగ్లాదేశ్. అయితే ఇలాంటి ఇళ్ల గురించి ఖచ్చితమైన అంతర్జాతీయ సరిహద్దు ఎక్కడుందో కనుక్కోవడానికి మాత్రం అఫీషియల్ భూ సర్వే అవసరం. ఏదేమైనా సోషల్ మీడియాలో మనకి కనిపించే కొన్ని విషయాల్లో లాజిక్స్ వెతకడం కంటే అందులో ఉన్నటువంటి ఫన్ ఎలిమెంట్ని తీసుకుని మనం నవ్వుకోవచ్చు, అలాగే కొంత ఆలోచించే విషయం కాబట్టి మనుషుల బంధాల మధ్య గీత గీయడం అంత సులభం కాదు అనిపించేలా అక్కడ రిలేషన్స్ కూడా ఉంటాయన్నమాట. బాగుంది కదా. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, వైరల్ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు సెకండ్ క్వశ్చన్ అడిగేనా, రెడీగా ఉన్నారా? మన శ్రోతలు ఆన్సర్స్ పంపించడానికి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ అందులోనే ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వినబోతున్న పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆ పాట వినండి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనిపెట్టండి, నాకు ఈమెయిల్ ద్వారా ఆన్సర్ పంపించండి. హలో వివిధ భారతి డాట్ హైదరాబాద్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి. పాట వచ్చేస్తోంది, వినండి. సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టే ట్యూన్డ్.

సూరిగాడు సినిమా నుంచి విన్న పాట అది. రచన దాసనారాయణరావు గారు, పాడినవారు బాలుగారు. సంగీతం ఎవరు అన్నదే ప్రశ్న కదా. ఆన్సర్స్ పంపించారు శ్రోతలు, ఆల్మోస్ట్ ఒక 7-8 మంది శ్రోతలు మనకు ఆన్సర్స్ పంపించారా? ఎస్, 7 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఎస్, కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు పద్మావతి, శిల్ప గారు చెంచల్గూడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. చేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, తర్వాత నాగ్, నిర్వాణ్ అండ్ నిక్షిత్ ఫ్రమ్ ములకలపల్లి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్గా పంపారు. కానుగుల గోపాల్ గారు కడతాల్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా నుంచి ఇందాక ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. తర్వాత బండి కృష్ణ గౌడ్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. విద్యాసాగర్ అని పంపించారు. సారీ, విద్యాసాగర్ శ్రోత పేరు విద్యాసాగర్. తర్వాత కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ గారు పంపారు. అప్పలరాజు గారు పెడన్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్, వీళ్ళు మనకి ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా మరి నేను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కొంచెం రెగ్యులర్గా వినపడే పేరు కాదు, బట్ ఆయన చాలా లలిత గీతాలు అలాగే సీరియల్స్కి బాగా సాంగ్స్ కంపోజ్ చేసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ వారసుడు, పెద్దబ్బాయి. అలాగే మనకి తెలుగులో బప్పిలహరి గారికి, కొంతమంది హంసలేఖ గారికి, వీళ్ళందరికీ అసిస్టెంట్గా, అంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ స్వరాలకి సంబంధించి ఒక కో మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఆయనే సాలూరి వాసురావు గారు. సాలూరి వాసురావు గారు, సాలూరి రాజేశ్వరరావు గారు పెద్దబ్బాయి, మన పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య అనమాట. కొన్ని సెలెక్టివ్గా మ్యూజిక్ చేశారు ఆయన సినిమాలకి. అందులో ఒక సినిమానే ఇప్పుడు మీరు విన్న సూరిగాడు అన్న సినిమాలోని పాట.

ఒక చిన్న కథ చెప్పాలి మీకు. కథ అంటే నిజంగా జరిగిందే, ఒక నెరేషన్ రూపంలో చెప్తాను. ఒక కారు, అందులో ఒక మంచి అందమైన కుటుంబం. ముందు రోడ్డు, వెనుక ప్రయాణం. అంతలో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. దాదాపు 10 అడుగుల లోతున్న చెరువులోకి కారు దూసుకెళ్లిపోయిందన్నమాట. కారులో ఉన్నది ఎవరో తెలుసా? దంపతులు, వాళ్లతో పాటు కేవలం 11 నెలల పసిబిడ్డ. చుట్టూ జనం గుమిగూడారు, కానీ కారు నీళ్లలో మెల్లగా మునిగిపోతోంది. అండ్ కారు తలుపులు తెరుచుకోవడం లేదు, కిటికీలన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ఇంతలో ఒక్క ఏడుపు, ఆ పసిబిడ్డ ఏడుపు నీళ్ల మధ్య నుంచి వినిపించిందనమాట. ఆ ఏడుపు విన్న వాళ్లలో ఎవరో ఒకరు ఇది నా పని కాదు అనుకుని పక్కకు వెళ్ళిపోలేదు. ఆ సంఘటన చూసి నెర్వస్ అయిపోలేదు, ప్యానిక్ అయిపోలేదు, ప్రాణాలకు తెగించి ఆ చెరువులోకి దూకారు. కానీ ఆ వ్యక్తి ఎవరో ట్రైన్డ్ ఆర్మీ పర్సనో లేకపోతే పోలీసో కాదు, ఒక శిక్షణ పొందిన గజ ఈతగాడు అంతకన్నా కాదు, లేకపోతే అక్కడ ఉన్న ఏదైనా రెస్క్యూ టీమా, వీరెవ్వరూ కాదు. ఆ క్షణంలో ఒక సాధారణ మనిషి తీసుకున్న అసాధారణ నిర్ణయం ఒక కుటుంబం మొత్తానికి ప్రాణం పోసింది. మరి ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, దానికి మీరు పనిలో పనిగా ఆన్సర్స్ పంపించేయండి. తర్వాత ఆ స్టోరీ కంప్లీట్ చేసుకుందాం. మన సరదా సాయంత్రాన్ని కూడా ఈరోజుకి ముగిద్దాం. అండ్ థర్డ్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇది సాహిత్యానికి సంబంధించిన క్వశ్చన్. ఇది

విశేషం ఏంటంటే 2021వ సంవత్సరంలో ప్రముఖ కవి గోరటి వెంకన్న గారికి ఏ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రశ్న మరోసారి, 2021వ సంవత్సరంలో ప్రముఖ కవి గోరటి వెంకన్న గారికి ఏ కవితా సంపుటికి, అంటే ఆ కవితా సంపుటి పేరు మీరు పంపించాలి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆన్సర్స్ పంపించేయండి. తెలుసు కదా ఈమెయిల్ ఐడి hello@vividbharati.hyderabad hyd@gmail.com.

ఎస్ ఆన్సర్ రివీల్ చేసి కరెక్ట్గా పంపించిన శ్రోతల పేర్లు చదివే ముందు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పసికందుని అలాగే దంపతుల్ని సేవ్ చేయడానికి ఆ 10 అడుగుల లోతున్న చెరువులోకి దూకింది ఏ రెస్క్యూ టీమ్ ఆఫీసరో గజ ఈతగాడో పోలీసో కాదని, దూకింది ఎవరంటే 35 ఏళ్ల సుర్తా పర్మార్ అనే ఒక నార్మల్ ఉమెన్. కానీ ఆమెకు ఒక తల్లి మనసు మాత్రం ఉంది, అదే ఆమెని ఈ డేర్ స్టెప్ వేసేలా చేసింది. నీళ్లలో ఉన్న కారు నుండి ఆ చిన్నారి ఏడుపు విన్న సుర్త ఆ బిడ్డను ఎలా వదిలేస్తాం అన్నట్టుగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీళ్లలోకి దూకారు. ఆమె 15 ఏళ్ల కుమార్తె కూడా తాళ్లు తీసుకుని తల్లిని ఫాలో అయింది. కారు పూర్తిగా మూసుకుపోయింది. లోపల తల్లిదండ్రులేమో స్పృహ కోల్పోయారు. ముందుగా సుర్తాకు కనిపించింది మాత్రం ఆ 11 నెలల పసిబిడ్డ. ఒక్క కడ్డీతో కారు కిటికీని పగలగొట్టి ముందుగా ఆ చిన్నారిని బయటికి తీసుకొచ్చారు ఆమె. అలాగే లోపల స్పృహ కోల్పోయిన తల్లిదండ్రుల్ని కూడా ఒక్కొక్కరిగా బయటికి తీసుకొచ్చారు. 3 ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి దేవుడి దయలో బయటపడ్డారు. ఇది నిజంగా జరిగిన ఒక హ్యాపీ ఎండింగ్ స్టోరీ. ఇంత చేసినా సూర్త మాత్రం, నేను ఏమీ హీరోని కాదు, నాకు ఎలాంటి క్రెడిట్ అక్కర్లేదు, ఆ బిడ్డ ఏడుపు విన్నాక నేనేం చేయకుండా ఎలా ఉంటాను, నేను కూడా ఒక తల్లినే కదా అని అమాయకంగా అంటారు. పైగా అతని తల్లిదండ్రులు లేకపోతే ఆ చిన్నారి పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చిందన్నారు. అదే కదా మరి అసలైన మానవత్వం అంటే. హీరోలు ఎప్పుడూ యూనిఫామ్లోనే ఉండరు. కొన్నిసార్లు మన చుట్టూ సాధారణంగా కనిపించే మనుషుల్లానే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు అలా ముందుకు దూసుకొస్తారు, కేవలం మన పూర్తాగారులాగా. ఇలా అసాధారణమైన పనులు చేసి చూపిస్తారు సుర్తా పర్మార్ గారులాగా. ఆవిడ చేసిన పని ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, మనలో ఇంకా మానవత్వం బతికే ఉందన్న నమ్మకాన్ని కూడా కాపాడింది. ఏమంటారు? సో ఇవి ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు నేను ఆన్సర్ రివీల్ చేయాలి కదా. ఇందాక నేను అడిగాను మన గోరేటి వెంకన్న గారికి ఏ రచనకి, ఏ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని. మనకి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కానుగుల గోపాల్ కడతాల్ భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి, సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ గారు. మీరందరూ కూడా 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ్ళ సరదా సాయంత్రంలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు. మరి ఇది ఇవాళ సరదా సాయంత్రం. అండ్ బై ద వే, ఆన్సర్ రివీల్ చేయాలి కదా నేను, సాయంత్రం కాబట్టి కొంచెం నాలిక అటు ఇటు అవుతుందంటమాట, అడ్జస్ట్ అవ్వండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వల్లంకి తాళం అనే కవితా సంపుటికి ప్రముఖ కవి గోరేటి వెంకన్న గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందనమాట. సో సరదా సాయంత్రం ఇలా ప్రతిరోజు 7:30 నుంచి 8:30 వరకు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ థింగ్స్ మాట్లాడుకుంటూ, అలాగే క్వశ్చన్స్ అడుగుతూ, మీ నుంచి ఆన్సర్స్ రాబడుతూ అలా అలా గంటసేపు సాగిపోయింది. ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. మరి ఇది ఇవాళ సరదా సాయంత్రం. మరి కాసేపట్లోనే ఏకచిత్ర గీతాల్లో కలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: స్టూడియో క్లాక్ లో ఏకచిత్ర గీతాలు వింటాం కదా మనం ప్రతిరోజు 9:15 వరకు ఈ టైంలో. మరి ఇవాళ కూడా ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ ఆల్బమ్తో మీ ముందుకు వచ్చేసాను నేను. కొన్ని అండర్ రేటెడ్ సినిమాలు ఉంటాయి, అంటే సినిమా పెద్దగా ఆడకపోతే గనక అందులో ఉన్న మంచి పాటలు కూడా అంత ఆదరణ పొందవన్నమాట. కారణాలు ఏవైనా సినిమాలో ఉండే ఒక ఫార్ములా దానికి ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. కొన్ని సినిమాలు థియేటర్స్లో కమర్షియల్గా సక్సెస్ అవ్వవు. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగింది, రకరకాల మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, అందులో మనం సినిమా బాగున్నా బాగోకపోయినా పాట నచ్చితే చాలు వినే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆ కాలంలో కేవలం క్యాసెట్స్ సిడీస్ మాత్రమే, అవి కూడా సినిమా ఫ్లాప్ అయితే ఆ పాటలు కూడా వెనక్కి వెళ్ళిపోయేవన్నమాట. అంటే ఈరోజు నేను ఒక అంటే సినిమా ఫ్లాపా హిట్టా పక్కన పెడితే ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇవాళ ఒక అలాంటి ఒక సినిమాని తీసుకొచ్చాను నేను. 2002 సెప్టెంబర్ 18న విడుదలైన సినిమా. సినిమా దగ్గర కొత్త కథలు, కొత్త హీరోలు, కొత్త ట్రెండ్స్తో ప్రేక్షకులను పలకరిస్తున్న కాలం 2002. అంటే అప్పట్లో రకరకాల కొత్త కొత్త జనరేషన్ ఆఫ్ హీరోస్ ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాలం. కొంతమంది నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వాళ్ళ వారసత్వాన్ని నిలబెట్టిన హీరోలు ఉన్నారు, అలాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. మరి ఇవాళ నందమూరి కుటుంబం నుంచి ఒక యువ కథానాయకుడు వెండి తెరపై అడుగుపెట్టాడు. ఓవైపు లవ్ స్టోరీ, మరోవైపు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, ఇంకోవైపు హీరో తనని తాను ఎలాగైనా నిరూపించుకోవాలనే అంచనాల మధ్య రిలీజ్ అయిందే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఒక సినిమా. ఈ పాట వినండి, ఆ సినిమా ఏంటో మీకు అర్థమైపోతుంది. నాకు మెయిల్ చేసి మీ ఆన్సర్ని షేర్ చేసుకోవచ్చు. మరి ఇవాళ ఏకచిత్ర గీతాల్లో ఒక మంచి మ్యూజికల్ హిట్ గురించి మనం మాట్లాడుతూ అందులోని పాటలు వింటూ లెట్స్ ఎంజాయ్ ద షో. స్టే ట్యూన్డ్.

ఎస్, మనకు కొంతమంది శ్రోతలు మెయిల్ కూడా పంపించారు, ఆ సినిమా పేరు కూడా పంపించారు, అలాగే ఆ హీరో ఎవరో కూడా చెప్పారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా మ్యూజికల్ హిట్గా చాలా పెద్ద పేరు తెచ్చుకున్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోంచి. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో పాటలు వింటూ ఉన్నాం మనం ఆల్రెడీ. అయితే ఈ ఒకటో నెంబర్ కుర్రాడు అన్న టైటిల్ ఎందుకు పెట్టారు అనుకుంటే, మీరు గమనిస్తే కనుక 2001లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి గారి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా వచ్చింది, సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సినిమాకి కూడా చంద్రబోస్ గారు అలాగే కీరవాణి గారు పాటలు రాశారు, కీరవాణి గారు సాంగ్స్ కంపోజ్ చేశారు, సక్సెస్ అయింది. అయితే అప్పట్లో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, మరి అదే నటవారసుడిగా వచ్చిన ఎన్టీఆర్ గారి మనవడైన తారక రత్న కూడా అలా 1 కలిసి రావాలి అని ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు అనుకున్నారనమాట. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా? ఏ కోదండ రామరెడ్డి గారు. చిరంజీవి గారికి ఎన్నో హిట్లు సూపర్ హిట్లు ఇచ్చిన ఏ కోదండ రామరెడ్డి గారిని చూస్ చేసుకున్నారు.

తారక రత్న గారిని డెబ్యూగా ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ సినిమాలో నటీనటుల విషయాన్ని గురించి వస్తే, హీరోగా తారక రత్న, హీరోయిన్గా అప్పటికి ఆనందం సినిమా ఫేమ్తో ముందుకు దూసుకెళ్తున్న రేఖ వేదవ్యాస్ ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక రాజీవ్ కనకాలని ఇందులో మళ్ళీ విలన్గా తీసుకున్నారు. తనికెళ్ళ భరణ్ గారు, గిరిబాబు గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, సునీల్ గారు, రఘుబాబు గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్స్లో కనిపిస్తారు. అండ్ ఈ సినిమాకి కథ విషయానికి వస్తే ఆకుల శివ ఈ సినిమాకి స్టోరీ అందించారన్నమాట. రాఘవేంద్రరావు గారి పేరు నిర్మాతతో పాటు దర్శకత్వ పర్యవేక్షణగా కూడా ఇందులో టైటిల్స్లో పడుతుంది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో సింగిల్ కార్డ్ రాశారు చంద్రబోస్ గారు. ఇక కీరవాణి గారు, చంద్రబోస్ గారి కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు. కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు, అలాగే ఇందులో కూడా కొన్ని ప్రయోగాలు చేశారు చంద్రబోస్ గారు. ఇంకా మాట్లాడుకుందాం ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా గురించి. ఇంకొక మంచి పాట వినేద్దాం అదే సినిమాలోంచి. స్టే ట్యూన్డ్.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఏకచిత్ర గీతాలు వింటున్నారు, విట్ మీ ఆర్జే పవన్. 1వ నెంబర్ కుర్రాడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్ల విషయానికి వస్తే తారక రత్న పేరు బాలు, రేఖ పేరు స్వప్న. ఏదైనా సినిమా గుర్తొచ్చిందా? ఎస్, మరో చరిత్ర సినిమాలో పేర్లనే ఇందులో కూడా పెట్టారనమాట ప్రయోగాత్మకంగా. తర్వాత ఈ స్టోరీ విషయానికి వస్తే పెద్ద కథ ఏమీ కాదు, ఇది కూడా స్టోరీ, లవ్ స్టోరీగా స్టార్ట్ అయినా కూడా తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా కనపడతాయి. ఇందులో ముఖ్యంగా సాంగ్స్ గురించే మనం మాట్లాడుకోవాలి. కీరవాణి గారు ఇచ్చిన రీరికార్డింగ్ కానీ, అంటే కొత్త సినిమా కొత్త యాక్టర్ ఎలా చేస్తాడు అన్న అంచనాలు ఉంటాయి. ఒకవేళ సినిమా అటు ఇటు అయిందంటే అది ఆయనకే కాదు, మొత్తం ఇంతకుముందు వాళ్లకున్న రిలేషన్ అందరితో కూడా కంపేర్ చేస్తారు కాబట్టి ఆ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది తారక రత్నకి ఈ సినిమాలు ఇంట్రడ్యూస్ అయినప్పుడు. తర్వాత ఆయన గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నారు, కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినందుకు ఆయనకు నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆయన చిత్రీకరణ ఏదైతే ఉందో, సినిమా స్టార్టింగ్లో ఎన్నో సినిమాలు స్టార్ట్ చేశారు ఆయన, మీకు గుర్తుంటే ఒకేసారి 9-10 సినిమాలు ప్రారంభించినట్టున్నారు అప్పట్లో. అయినప్పటికీ ముందుగా విడుదలైన సినిమా ఇదే అనమాట. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ ఏం పెట్టారంటే 1వ నెంబర్ కుర్రాడు అని 1 నెంబర్ వచ్చేలాగా పెట్టారు. అయితే తర్వాత దాన్ని 1వ నెంబర్ కుర్రాడుగా మార్చారు. అండ్ అప్పట్లో కొత్త హీరో అంటే ప్రేక్షకులు ఒక రకమైన ఆసక్తి ఉండేది, ఎలా ఉంటాడు, ఎలా నటిస్తాడు, డ్యాన్స్ ఎలా చేస్తాడు, ఫైట్స్ ఎలా చేస్తాడు అనే ప్రశ్నలు రొటీన్గానే రైజ్ అవుతాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే కోదండరామరెడ్డి గారు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అండ్ అలాంటి దర్శకుడి చేతిలో తారక రత్న లాంటి కొత్త హీరో ఉండడం, అది కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో కావడం సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కీరవాణి గారు కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. చిత్రగారు బాలుగారు కాదు, చరణ్ పాడారు ఈ పాటని. చిత్రగారు ఎస్పీ చరణ్ గారు పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ చంద్రబోస్ గారు రాసింది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఏకచిత్ర గీతాల్లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోంచి పాటలు వింటున్నారు.

0: సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోంచి పాటలు వింటున్నాం కదా. ఈ సినిమా సాహిత్యం విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక కీరవాణి గారు స్వయంగా పాడిన పాట విన్నాం కదా, చాలా పాపులర్ పాట అది. అయితే సీతారాం శాస్త్రి గారు ఒక మాట అనేవారంట, పాటని కష్టంగా రాయటం తేలిక కానీ పాటని తేలిగ్గా రాయడం కష్టం అని చెప్పి. ఈ పాటల్లో సాహిత్యం చూస్తే ఇందులో ఛందస్సులు ఉండవు, అలంకారాలు ఉండవు, కఠినమైన తెలుగు పదాలు ఉండవు, చిన్న చిన్న అలతి అలతి పదాలతో చాలా గొప్పగా రాశారు చంద్రబోస్ గారు ఈ సినిమాలో పాటలన్నీ కూడా. అండ్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించినందుకు గాను ఆ సంవత్సరం ఎంఎం కీరవాణి గారికి నంది అవార్డు కూడా వచ్చిందనమాట. అంటే పాటలు బాగుండాలే కానీ ఆ సినిమా ఏ రేంజ్ సినిమా అని కూడా చూడని అవార్డ్స్కి సంబంధించి అప్పట్లో చాలా పెద్ద పేరు వచ్చింది కీరవాణి గారికి ఈ సినిమాలో సంగీతం అందించినందుకు గాను. స్టోరీలో అంటే మనం ఇందాక మరో చరిత్ర టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా విశాఖపట్నం బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది సినిమా అంతా కూడా. సముద్ర తీరంలో కాలేజీ అల్లరి, ఫ్రెండ్స్తో గోల, కామెడీ, లెక్చరర్లను ఆట పట్టించడం, ఇదంతా ఫస్ట్ హాఫ్లో సాగిపోతుంది. అయితే వీళ్ళ ప్రేమకి అడ్డంకి పెద్దలన్నమాట, వీళ్ళ ఇద్దరికీ ఎడబాటు ఉంటుంది, అప్పుడు కొన్ని పాటలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా సినిమా కథను ముందుకు నడిపిస్తాయి. మొత్తం మీద ఈ సినిమా ఎలా సుఖాంతమైంది అంటే మొత్తం చెప్పేస్తే బాగుండదు కాబట్టి లాస్ట్కి ఇవన్నీ అడ్డంకులన్నీ జయించుకుని లాస్ట్కి ప్రేమను జయించిన తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడుగా అతనికి ఆ పేరుని సార్థకం చేసుకుంటాడనమాట, అన్నింటిలో నెంబర్ 1 అని చెప్పి. మాట్లాడుకుందాం ఇంకా ఒకటో నెంబర్ కుర్రాడు గురించి. ఒక పాట విందాం, ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడిన ఈ పాపులర్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

ఈ సినిమాలో పాటలన్నీ చంద్రబోస్ గారు రాస్తే ఈ ఒక్క పాట మాత్రం సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఈ పాట అప్పట్లో చాలా సూపర్ హిట్ అయింది. నెమలి కన్నోడ నమిలే చూపుడా అనే పదప్రయోగం కూడా సుద్దాల అశోక్ తేజ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏకచిత్ర గీతాల్లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో ఆల్మోస్ట్ అన్ని పాటలు వినేశాం, ఇంకొక్క సాంగే బ్యాలెన్స్ ఉంది. 2002 సెప్టెంబర్ 18 అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అవుతోంది ఈ సినిమా వచ్చి. అయినా ఈ రోజుకి కూడా ఆ సినిమాలోని పాటల గురించి మనం మాట్లాడుకుంటూ ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నామంటే, అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే కూడా, మరి మ్యూజిక్ ఉన్న పవర్ ఏంటో, అది ఎన్ని జనరేషన్స్ మారినా మ్యూజిక్ అన్నది ఎవర్ గ్రీన్, ఇట్ ట్రావెల్స్ విత్ టైమ్ అన్నట్టుగా. ఎప్పుడైనా సరే పాటల్లో ఆ మాధుర్యం చెడిపోకుండా ఉంటే కొన్ని తరాల పాటు ఆ పాటలు అలాగే నిలిచి ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఒకటో నెంబర్ కుర్రాడు గురించి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అండ్ ఆ సినిమాలో పాటలన్నీ వినేసాం. ఇంకొక పాట ఉంది, టిప్పు అండ్ కల్పన గారు పాడింది. ఆ పాటతో ఇవాల్టి ఏకచిత్ర గీతాలని ఎండ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. ఇది మధురిమ సమయం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
3: పంతొమ్మిది జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్, పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకథతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకోమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేనని పాడుకుంటోంది. పాడినవారు SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి, సంగీతం రమేష్ నాయుడు.

1973లో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నిండు కుటుంబం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో తనయురాలు చేసిన తప్పుకు తల్లడిల్లుతుంది ఓ హృదయం. సూటిపోటి మాటలు ఆ హృదయాన్ని మరింత వేధించసాగాయి. ఆ బాధను తట్టుకోలేక ఊరు విడిచిపోదామనుకుంటుంది. ఇదంతా చూస్తున్న తోబుట్టువు ఈనాడు చేయి కొట్టిన సమాజమే రేపటినాడు భేష్ అనేలాగా చేస్తానని పట్టుదలగా మాటలు పలుకుతాడు. నేరం భారమై తీరంలేని సంసారం ఎటుపోతోందని, ఏమైపోతుందని సాగిపోతున్న ఈ కరుణ రసాత్మక గీతాన్ని ఆలపించింది ఘంటసాల. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

తెలుగునాట ఈ గాలిపటాల పాట బాగా ప్రాచుర్యం పొందింది. దారం పట్టుకుని ఎగురవేసే సమయంలో మన మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది గాలిపటం. ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి, లేదంటే హోరుగాలికి ఓ పక్కకు ఒరిగిపోవచ్చు. మన మనసు కూడా అంతే. అనుక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉంటేనే ఆపదలు దరిచేరవు. ఎంత గాలిలో ఎగురుతున్నా దారమే దానికి ఆధారం. పడుచు వయసులో ఉన్న ఓ యువజంట గాలిపటాలనెగురవేస్తూ పాడుకుంటున్న ఈ సరదాగీతం కులదైవం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల జమునారాణి, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

స్వరాలను సుమాలతో, పదాలను ఫలాలతో పోల్చుతూ స్వరాలు పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంటుంది. తేనెలో తానమాడే తుమ్మెద అనడంలో ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా ఉందో చెబుతున్నాడు. నదులపై ఉన్న అలలని వీణ తీగలతోనూ, వాటిని గాలి కదపడాన్ని వీణ మీటడంతోనూ పోల్చారు కవి. వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే మెరుపుతో వర్షఋతువు వెళ్ళిపోయిందట. హేమంత ఋతువు మంచుధాన్యాలు కులిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కులిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పారు. ప్రేమించు పెళ్లాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.

మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 1971లో విడుదలైన పూజాఫలం. ఆప్యాయతానురాగాలు ఎరగని ఓ కలవారింటి అబ్బాయికి అమ్మాయిలంటే కాస్త బెరుకు. అనుకోకుండా ఓ కుటుంబం వారింట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ కుటుంబంలోని అమ్మాయి ఈ అబ్బాయితో అల్లరి వేషాలు వేస్తూ చిలిపి మాటలతో కవ్విస్తుంది. ఆపై వ్యక్తిత్వం తెలుసుకుని మసలుకుంటుంది. ఆ అమ్మాయికి నవలలు చదవటం ఇష్టమని తెలుసుకున్న ఆ అబ్బాయి వాటిని తీసుకొచ్చి తనకు ఇస్తాడు. అభిమానం పొంగిపొర్లిన ఆమె ఆనందంగా పగలే వెన్నెలా అని పాడుకుంటుంది. పరవశించిన మనసుతో ఆ అబ్బాయి కూడా ఇలా ఓ పాట పాడుకుంటున్నాడు, ప్రకృతిలో విహరిస్తూ. పాడినవారు ఘంటసాల, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా ఆమెకు పోటీ వచ్చేది చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరుచల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా తెలియజేశారు గీతరచయిత వేటూరివారు. ప్రేయసిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి. ఆ హృదయం బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుందేగాని రాలేదు. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతుదాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఒక చెప్పలేని తీపి బాధ. ఆ గలంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన మంచి మనసులు చిత్రానికి ఏ మోహనగాంధీ దర్శకత్వం వహించారు. భానుచందర్, భానుప్రియ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్నవారు ఓవైపు, దూరమైన వ్యక్తిని ఆరాధిస్తున్నవారు మరోవైపు. ఇద్దరి మనసులో కొలువై ఉంది పవిత్రమైన ప్రేమే. కోరుకున్నవారిని దూరం చేసుకున్న వారిద్దరి జీవితాలను ప్రతిబింబింపజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. కళ్ళు మూసినా తెరచినా తన రూపమే గోచరిస్తోందని, చూసే ప్రతి పువ్వులోనూ చెలినవ్వే కనబడుతోందని, కనువిందు చేసే తారల్లో తన కన్నులున్నాయని, మొగ్గల్లో నునుసిగ్గుల చెలి బుగ్గలను చూసుకుంటున్నానని, ఇకనైనా దర్శనమివ్వమని మేఘాలతో కబురు పంపానని ఆర్ద్రంగా పాడుతున్నాడు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శిశీంద్రి చిట్టిబాబు 1971లో ఏ సంజీవి దర్శకత్వంలో విడుదలైన చిత్రమిది. ఇందులో శోభన్ బాబు, శారద, మాస్టర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లల్ని చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్తూ వాటి గొప్పదనం వివరిస్తున్న సన్నివేశం ఒకటుంది. ఏకశిలా నగరాన్ని గురించి, నాగార్జున సాగరం గురించి, అమరావతి గురించి పిల్లలకు ఆసక్తి కలిగే అంశాల గురించి తెలియజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. పాడినవారు జిక్కీ బృందం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

అమ్మాయి అలా నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బుంగమూతి పెట్టుకుని వడగళ్ళు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

తాను వలచిన ఆ కథానాయకునితో పెళ్లైతే ఎంత మధురంగా ఉంటుందో అతడు తన ఎదుట ఉన్నట్టుగా ఊహించుకుని పాడుతుంది నాయిక. ఇద్దరి హృదయాలలో ఒకే లయ ఉంటే, ఒకరి కనుపాపల్లో మరొకరి రూపాలుంటే ఆ కాపురం అనురాగ ప్రతిరూపమవుతుంది. ఎప్పుడూ కలిసి ఉండడం వీలుపడదు కాబట్టి చిరు ఎడబాటు వారి ఐక్యతను పరిపుష్టం చేస్తుంది. 1972 విడుదలైన మానవుడు దానవుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ.

సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి, మబ్బుని బాధకు చిహ్నంగా వాడుతూ ఉంటారు. అయితే ఓ కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమవుతాడు. ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకుంటాడు. వసంతం వెళ్లిన తరువాత కూసే కోయిలనై, తెల్లవారు కురిసే వెన్నెలలా తన జీవితం వృధా అని ఆర్ద్రంగా ఆలపిస్తున్నాడు. మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు, అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడూలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 38 సెకండ్లు అవుతోంది. ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.